0: ईश्वरार्पणमस्तु। With deepest sense of gratitude, I thank Bhagwan for this blessing of studying the Vedic Shanti Mantras as a collective sadhana with all of you. My sincere thanks to Sri Satya Sai Media Center and every one of you. Jai Sai Ram.
1: Sai Ram, that was the 351st talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Vedic Shanti Mantras. Dear listener, hope you enjoyed the session, and if you have any queries and feedback regarding the series, please feel free to email us as always to listener@ssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. And for those of you who missed the earlier talks, can also download it from our website, www.ssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by songs and bhajans in Bhagwan's golden voice. Let us now listen to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on 21st July 2005 on the occasion of Guru Purnima.
2: Kattadayai vayetti nijakarnamu chuttuchuvachi egatin pettinu pettinat anubhavimpakatiradu kallu meduga gattire evaraina ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
3: హు కెన్ ఎస్టిమేట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ట్రూ యాక్షన్ ఇన్ లైఫ్ అండ్ ద డెస్టినీ దట్ అవైట్స్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద బ్యాట్ దట్స్ హ్యాంగింగ్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ విత్ ఇట్స్ బాడీ టర్న్ అప్ సైడ్ డౌన్.
2: ప్రపంచమున రెక్కలు గల పక్షి పెట్టి ఒక్కటి కూడాను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది.

0: world, you find birds flying high across the sky.
1: కానీ రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది, కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
0: The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with a head turned down.
1: ఇది చేరిన కర్మం కాదా?
0: Is it not the fate or the destiny?
1: ఎవరన్నా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతుండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
0: Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action.
1: ఇది లోక సహజం.
0: This is quite natural in this world.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ వన్ మైట్ యాక్ట్ ఇన్ వన్స్ ఓన్ వే, బట్ దే కెనాట్ ఎస్కేప్ డెస్టినీ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి యొక్క పని చాలా ప్రధానమైనటువంటిది.
0: Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from the results of his action.
1: అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటిది లౌకికములకు, దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది.
0: Be that a saint or an ignorant, innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
0: Therefore, one should never entertain the thought that he can run away from the results of his action.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
0: The results of your action will follow you like your own shadow wherever you go.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: Therefore, we have to keep in view always installed at the altar of our mind the good and the bad deeds that we have done.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
0: This has not dawned with any prior announcement.
1: Ventane tan needavane tan ventaadutuntadi.
0: It follows you like your own shadow.
1: Deeni tappichukonatuku evariki vesam kaadu.
0: You cannot run away nor escape.
1: Aithe konni daivanugraham cheta tappinchukovachu.
0: However, God's grace will give you a way out of this.
1: God's
0: grace.
1: కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడు అయినప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాడు.
0: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటారు.
0: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: కానీ దీనిని లక్ష్యం చేయకుండా మానవులు సంచరిస్తుంటారు.
0: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: కనుక ఈ గబ్బిలములు ఇన్ని రకములైనటువంటి జాతులు అయినప్పటికీ సంచరిస్తూ ఉంటాయి.
0: Bats move like that, though they have all the faculties.
1: దానికి ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేదు.
0: They don't have any permanent abode or place of dwelling.
1: ఈనాడు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో మొన్నాడు ఇక్కడ, ఈ విధంగా స్థానాలను మారుస్తూ ఉంటారు.
0: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్ హిదర్ అండ్ థిదర్.
1: తిన్నది నోటి నుంచి.
0: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ద సేమ్.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
0: దో ఇట్ నోస్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ ఇట్స్ ఓన్ నేచర్.
1: కనుక మానవుని యొక్క కర్మలు కూడాను ఇట్టివి.
0: హ్యూమన్ యాక్షన్స్ ఆర్ ఆల్సో ఆఫ్ సేమ్ కైండ్.
1: ఇట్టి గబ్బిడముల యొక్క జీవితము ఎవరిచ్చారు?
0: హూ గేవ్ దిస్ లైఫ్ ఆఫ్ ఎ బ్యాట్?
1: గబ్బిడములు తాము చేసినటువంటి ఒక కర్మని తనకు ఈ రకంగా బాట వలన ఏర్పడుతూ ఉంటుంది.
0: ది కైండ్ ఆఫ్ లైఫ్ లెడ్ బై ద బ్యాట్ ఈజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ మేకింగ్, ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాక్షన్.
1: కనుక మనము ఎట్టి పని చేసినామో అంటే మంచిది మంచి, చెడ్డకు చెడ్డ, రిలేటివ్లీ రిజల్ట్స్ వస్తూనే ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్ గివ్ అస్ ద రిజల్ట్స్ ఈక్వల్లీ ప్రపోర్షనేట్లీ.
1: కనుక భగవంతుని యొక్క సంబంధము, భగవంతుని యొక్క చర్యలు ఎవరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పుకో వీలు కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
0: At the human level, one might commit a mistake and cover it up and get along.
1: Aithe avu maatramu ninnu moyavu.
0: But you do, the actions will not cover you.
1: Good or bad? Good or bad?
0: Good or bad, whatever may be.
1: Adi eppudu kodanu tintu vale ventaadutu untadi.
0: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిడములు ఎన్నో విధములు నేర్చుతున్నది.
0: దీస్ ఆర్ ద లెసన్స్ దట్ ఎ బ్యాట్ టీచర్స్ టు ఎవ్రీబడి.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడిగా ఉంటాడు.
0: యాజ్ వీ జస్ట్ అబ్జర్వ్ వీ ఫైండ్ మ్యాన్ ఈజ్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటుంది.
0: As he talks, is really great, bombastic.
1: Kani tan results vachinappudu evvariki mokham choopudu.
0: But as he faces the results of his actions, he doesn't want to show his face to anybody.
1: Akkada veeni guttunu battapadi pettutundi.
0: Because there the truth will come out.
1: Kanuka manamu gabbidam vanti varam.
0: Therefore our life right now is like that of a bat.
1: Enni panulu chesinappudikani, ఎన్ని ఘన కార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పినది కాదు.
0: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ ద హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ ద గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తి చేసుకోవాలి.
0: వీ హావ్ టు రిమైండ్ అవర్ సెల్స్ కాన్స్టెంట్లీ ఆఫ్ దిస్ బేసిక్ లా.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్ యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రమైనటువంటిది.
0: ద వరల్డ్లీ వేస్ అండ్ ద గోల్ అండ్ ద డెస్టినీ ఆర్ మిస్టీరియస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: లోక చరిత్రంబులు
0: అండ్ ఫ్రమ్స్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్,
1: ఇవన్నీ కూడా ఏవైనప్పటికీ మనకు కనిపించవు. కానీ మనకు అన్ని వినిపించడము, చేయించటము జరుగుతూ ఉంటుంది.
0: Though these factors are non-apparent, but they are heard and motivate you to take to action.
1: Chitramburu, Tairoka Vichitramburu, Bhavaratala Vittramburu, San Mitramburu, Vishnudevu Charitramburu.
0: They are so peculiar, mysterious, ununderstandable, sacred to all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
1: కనుక నీవు దీన్ని ఏ విధంగా కూడా మూసిపెట్టుకో వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హైడ్ ఇట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
0: It is not possible for you all to understand all these things that are said.
1: But దీన్ని అనుభవించే సమయంలో మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
0: But as you take to experience, as you pass through the crucible of experience, it is best known to you there.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
0: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudini karma phalam matramu tappadu.
0: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: ఈ గబ్బిడములు ఈ రకమైనటువంటి యొక్క చర్యలు చేసి కట్టగడప తన స్వస్థానం చేరుతుంటాయి.
0: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
0: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
0: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకునేటకు వీలు కాదు.
0: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: అనేక గ్రంథములు మనం చదువుతుంటాం.
0: We go through many of the text books.
1: ఈ టెక్స్ట్ బుక్స్ లోపల కావాల్సినంత మ్యాటర్స్ అంతా ఉంటుంది.
0: There's a lot of material matter in our textbooks.
1: కాని అన్నిటిని మనం చర్యలో పెడుతున్నామా?
0: Do we translate them all into action?
1: No. కొన్ని అవసరమైనవి మాత్రము తీసుకుంటాము, అనవసరమైనటువంటివి వదిలిపెడుతుంటాం.
0: We take those that are essential and drop out those which are non-essential.
1: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
0: Therefore, that which is dropped will certainly catch hold of you later.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
0: యు మే థింక్ దట్ యు కెన్ ఎస్కేప్ కర్మఫల ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
0: సమ్టైమ్స్ ఇట్ ఇస్ ఎస్కేపబుల్, నో డౌట్.
1: ఎప్పుడు?
0: వెన్?
1: దైవానుగ్రహములకు పాత్రుడైనటువంటి వాడికి ఆ కర్మం తప్పిస్తుంది.
0: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: Karma enta chestunnavo daniki padintalu karma phalam labhistundi.
0: As is the action, so is the consequence, even much more.
1: Kanuka manamu phaltamunu tappinchukovalanante daivanugrahamunaku aatru kavali.
0: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: కనుక అందరూ పండితులందరూ చెప్పారు ఈనాడు.
0: సో మెనీ స్కాలర్స్ స్పోక్ టు యూ.
1: ఈ కర్మఫలం తప్పింది కాదు, వెంట వస్తుంటుంది, వెంట వస్తుంటుంది.
0: మెనీ పండిట్స్ స్కాలర్స్ సెడ్ దట్ యువర్ కర్మఫల విల్ ఫాలో యూ.
1: కానీ వెంట వస్తుంది, కానీ మనకు బాధ పెట్టదు.
0: సో విత్ గాడ్స్ గ్రేస్ ఇట్ మే ఫాలో యూ, బట్ ఇట్ వోంట్ హర్ట్ యూ.
1: ఎట్లా అనగా,
0: హౌ?
1: మంచి పవర్ఫుల్ మెడిసిన్ వచ్చిస్తుంటుంది.
0: Something like a powerful mission.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు. బాటిల్ లో
0: వీ హ్యావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము, ఈ ఫలము, ఈ ఫలము అని కొన్ని రాసి ఉంటారు.
0: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటైన్డ్ ద రెమెడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
0: By merely going through that written, kept on the bottle,
1: రాశారు,
0: we should not remain there.
1: దీనికి ఫలం ఇస్తుంది అని.
0: There it is clearly indicated the results, the fruits.
1: కానీ కొంతకాలం చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
0: After some time you will notice that you don't find a remedy, even after consent.
1: ఎట్లనగా, ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే,
0: as the date of expiry is already over,
1: అది మందు ఎంత తిన్నప్పటికీ దాని ఫలితం ఇవ్వదు.
0: యు మే గో ఆన్ కన్స్యూమింగ్ మెడిసిన్ బట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ రిలీఫ్.
1: బాటిల్ లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
0: దేర్ఫోర్ ద మెడిసిన్ ఇన్ ద బాటిల్ విల్ హెల్ప్ యూ టు ఎస్కేప్ ది కర్మఫల.
1: ఎట్లా? దైవానుగ్రహం చేత దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది.
0: బై గాడ్స్ గ్రేస్ ద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ వుడ్ బి నియర్.
1: కనుక ప్రపంచంలో ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి కొన్ని తప్పుతాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి మే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్ బట్ యెట్ వి కెన్ జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
1: తప్పించుకోవడానికి మానవుని యందు ఆ విధమైన శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
0: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ ఎస్కేప్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: మార్కండేయునకు 16 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాడు.
0: మార్కండేయ వాస్ గివెన్ ది ఏజ్ 16 ఇయర్స్ టు లివ్.
1: కానీ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది.
0: అండ్ 16 ఇయర్స్ విచ్ హి హాడ్ గివెన్ వాస్ ఓవర్.
1: ఈ నాటికి ఆ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.
0: అండ్ హీ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కానీ పిల్లవాడికి జ్ఞాపకం లేదు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది.
0: ద బాయ్ డస్ నాట్ నో ది ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్ బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
1: ఏమిటి ఈ చిత్రం, నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదే అని కుమారుడు చాలా బాధపడతాడు.
0: The boy was very much surprised, taken aback and said, what is it happening? You never told me anything before.
1: అది 16 సంవత్సరాలు ఈ నాటితో నిండిపోతుంది.
0: And you complete 16 years this day.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
0: From tomorrow onwards, we do not know who is who.
1: అంతనా ఇది నాకు మొదలు ఎందుకు చెప్పకూడదు?
0: And he said, why didn't you inform me even before?
1: ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక దీనికి జాగ్రత్తగా నేను ఉండేటటువంటి.
0: Had I known earlier, I would have been very careful.
1: కాని ఆనాటి నుంచి మందిరంలోకి వచ్చున్నాడు, ఈశ్వర మందిరంలో.
0: Since that day he sat there in the temple of Ishwara.
1: పూజ చేస్తూ ఉన్నాడు.
0: He went on worshipping.
1: సాయంకాలం కావచ్చింది.
0: And it is the evening time.
1: ఇంకా 5 గంటలు అవుతుంది.
0: And it's around 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రులు ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
0: Mother and father were waiting there at the doorstep of the temple.
1: పాశం వేశాడు.
0: And then a noose was spread in front of him.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సుపై హస్తం పెట్టాడు.
0: And Markandeya was blessed by Ishwara himself.
1: అప్పుడు ఆ శిరస్సుపై చేయి పెట్టినప్పుడు, కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సుపై ఉంటుంది.
0: And now Ishwara is above me, I am under his check and control.
1: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
0: Therefore along with Markandeya I am also chained, bound by this passion.
1: అని ధైర్యంగా కూర్చున్నాడు.
0: And he sat there fearlessly.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
0: And then Ishwara blessed him. And he freed Markandeya and he blessed him with a long life, eternal life.
1: ee vidhanga ishwaru yokka anugrahanikulanu tappinchukunnataku adani yokka chintane pradhanamainatundi.
0: Therefore Markandeya could also cross that limitation of the divine command and earn his grace ultimately.
1: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశబంధమైన తప్పించుకోవచ్చు.
0: Therefore with God grace you can win over all obstacles and difficulties on your way of your life.
1: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore you should think of God continuously, fervently.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చేసినప్పటికీ కట్టగలిపటికి రామ కృష్ణ గోవింద గోవింద ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు.
0: Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches.
1: ee vidhanga devudu ichina varanni kudanu aa velukoku teesukuntadu.
0: God is also ready to take back what he willed earlier.
1: Devamunaku edi kudanu kashtam kaadu.
0: Nothing is impossible for God.
1: Varamunu ivvachunu varamunu tappinchavachunu.
0: He can certainly confer grace. And he will also find an escape to you to run away from the results of your action.
1: Anaatu nunchi Markandeyani yokka talidandrulu deeni chaatutu vacharu.
0: Is that day Markandeya was taken care of by his parents.
1: Devamu varam istadu.
0: God confers boons.
1: Kaani dani cancel kuda chestadu.
0: And he can also cancel it.
1: Kanuka manam devamu ichinaadani manam bayapadakoodadu.
0: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
1: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
0: గాడ్ గ్రాంట్స్ అండ్ కెన్ ఆల్సో క్యాన్సల్.
1: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
0: గాడ్ బై కన్ఫరింగ్ గ్రేస్ మేక్ పీపుల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, మేకింగ్ దెమ్ టు ఓవర్కమ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద డిఫికల్టీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ కొంతమంది అహంకార పనులు ఎట్లా చేస్తాడు చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
0: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ గత కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
0: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఎన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
0: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్టిక్ మ్యాన్ డస్ దే ఆల్ బీ ఇన్ వెయిన్ యూస్లెస్.
1: ఈగో జెల్సీ ఇచ్చేట్ ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
0: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెల్సీ ప్రైడ్.
1: దైవానుగ్రహం ముందు ఏ కూడా పని చేయలేదు.
0: We should understand with God's grace nothing in this world anti can work.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
0: సో వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచిత్తనం.
0: At all times, everywhere, every moment, we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
0: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సాధన.
1: రాత్రిపూట కూడా నగర సంకీర్తన చేస్తుంటారు.
0: And we find people singing bhajan even in the night time.
1: ఏ అంశంలో వస్తారో భగవంతునికు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
0: And as the end approaches, nothing matters, good or bad.
1: కానీ వాళ్ళు నగర సంకీర్తన చేసే సమయంలో నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
0: As they go on singing glory of God, well, they may leave this body.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: Therefore, many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
1: కానీ మార్కండేయుని వరప్రసాదం అనేటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటుంది.
0: But the Markandeya demonstrates all the power behind God's grace.
1: Animals, birds, మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
0: Likewise, animals, birds, human race can certainly find a way out of karma phala.
1: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
0: Let us not be depressed, afraid of the situation that this is inescapable.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
0: Everything can be avoided.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం ఇచ్చేందుకు తగినటువంటి సిద్ధంగా ఉంటుంటారు.
0: Therefore, Markandeya could have his life again, could be immortal.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కథలేమో చెప్తూ ఉండొచ్చు. కానీ దాని తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంటుంది.
0: Therefore, one has to conclude that everything is based on God's grace only.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
0: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రక్షించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏ మాత్రమూ మీరు ప్రయత్నం చేయకండి.
0: Therefore, never try to find an escape out of the results of your actions.
1: సాయంకాలము దీని విషయములు వివరంగా వివరిస్తాను.
0: This evening, Bhagavan will explain to us all the details.
1: ముఖ్యంగా ప్రాణం చాలా ప్రధానమైనటువంటిది.
0: Importantly, life is most important.
1: మనిషి కంటే ప్రాణం ప్రతిష్టమైనటువంటిది.
0: And the life is more precious than the body.
1: ఎందుకంటే మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
0: And therefore, more than the human body, life is most important.
1: Life nu manu samrakshinchukovali.
0: Therefore, we have to sustain, maintain life.
1: Life lo enni janmamulu vachinappatikini,
0: we may have number of repeated births.
1: Kaani ee prarthana valla annitini manam sadhinchavachchu.
0: With prayer to God, you can achieve anything in this world.
1: Gattiga prayer cheyalakkaledu.
0: You don't need to pray. pray loudly.
1: మనసులో చేసినా కూడా చాలు.
0: It is enough if you pray mentally.
1: కానీ కొంతమంది అయ్యో పెద్దగా చేయలేదు మేము, చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తాడో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
0: సమ్ డౌట్ వెదర్ గాడ్ వుడ్ కమ్ టు దేర్ రెస్క్యూ ఆర్ నాట్ బికాస్ దే ఆర్ నాట్ అనేబుల్ టు ప్రే లౌడ్లీ.
1: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తనకి దాన్ని కూడా వింటుంటాడు.
0: గాడ్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్ would be able to hear all our prayers. He listens to his own will.
1: కనుక దైవానుగ్రహంలకు పాత్ర కావాలంటే మనసునందు కాని హృదయమునందు కాని నిరంతరం చింతిస్తూ ఉండాలి.
0: Therefore, to deserve God's grace, we should pray wholeheartedly. The prayer should come out of the depths of our heart.
1: Life is not important.
0: Life is not that important.
1: ఇప్పుడు ఉండవచ్చును, రేపు వచ్చును.
0: We may be existing today, we may be out of existence tomorrow.
1: కాని లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
0: But this longevity has got nothing to do with prayer.
1: ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను తప్పించవచ్చును.
0: The worldly difficulties can be overcome.
1: కాని నిజంగా నిజ ప్రాప్తిని మాత్రం ఎవరూ తప్పించలేరు.
0: But the true deservedness conferred by God is certain.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు నిరంతరం కూడాను
0: కంటిన్యూస్లీ
1: భగవత్ నామస్మరణ చేస్తుండండి.
0: సింగ్ సింగ్ భజన్, రిపీట్ హిస్ నేమ్,
1: అప్పుడే మీకు సర్వరక్షణగా ఉంటుంటది.
0: దట్ విల్ సేవ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: భగవంతుడు ఎయిర్, గాలిలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఎయిర్ ఇన్ ది ఎయిర్.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో నిన్న వచ్చి చేరుతుంటది.
0: Even if you close your mouth, the air will get into your body.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
0: We should never disconnect ourselves from the divinity.
1: ఈ డివినిటీ మీతో ఉన్నప్పుడు మీరు తప్పక మీకు యూనిటీగా తయారవుతారు.
0: When once there is divinity within you, the unity will be the result.
1: కనుక డివినిటీ లేకుండా పోయినప్పుడే ఎనిమిటీ వచ్చేస్తుంది.
0: When there is no divinity, there is a place for enmity.
1: ఆ ఎనిమిటీ ఉన్నప్పుడు ఎంత దివ్యత్వం ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదు, వ్యర్థమవుతుంది.
0: With all the enmity, the divinity within you is diluted. It will not be powerful.
1: కనుక దైవానుగ్రహమునకు పాత్రలు కావాలంటే ఏం చేయాలా? పూజలు, వ్రతములు ఇట్లాంటివి కాదు చేయవలసింది. భగవంతుని నామస్మరణ చేయాలి.
0: To deserve God's grace, what is to be done? Is it worship? Or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
1: నువ్వు నిరంతరం కూడా నువ్వు హృదయంతో రామ రామ రామ రామ రామ అనుకుంటుంటే అది నీకు అన్ని విధంగా దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది.
0: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
1: భజన వినా సుఖ శాంతి లేని.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ other than the bhajan, doing his bhajan.
1: Kalve aa bhajan chestunnukunte ik sarva vidhamulo kuda nu rakshistu.
0: When you do bhajan, sing his glory, it will protect you.
1: Prema swarupulara,
0: embodiments of love,
1: idento adrushtavantulu.
0: You are extremely lucky.
1: Ilanti paristhithilo kuda meerandaru ikkada cheratamu, meerandaru ikkada cheratamu,
0: you could all assemble here today.
1: గొప్ప ప్రాఫిట్ మీకు చెప్తూ ఉంటుండాలి.
0: అండ్ యూ హావ్ ఎర్న్డ్ హైయెస్ట్ ప్రాఫిట్.
1: ఈ ప్రాఫిట్ చిక్కాలంటే సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్.
1: దీన్ని సంపాదించుకోండి మీరు.
0: జస్ట్ ట్రై టు డిజర్వ్ దిస్ ప్రాఫిట్.
1: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా, ఆకాశంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, పల్లెలున్నా, గుట్ట మీద ఉన్నా, నట్టేటి పడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడు.
0: The highest rate of profit of divine grace and the divine will, as it follows you, you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
1: Mee jantane ventane untunnadu.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Kanuka meer nirantaram kudanu edi meer chadivina chadivipoyina kudanu bhagavantuni namasmarana nirantaram kudanu chestundani.
0: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
2: భజన దినా సుఖ సా.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక చిరునవ్వు తోడ వారి గుండె నిండి రసోవై సహా అనుసూక్తికి రంజిల్లునప్పా.

0: If all the tasks thought over or reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum raso vaisaha, the center of God in a sense, that is the personification.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంతిమ గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
1: కాని దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు.
0: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
1: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపముడు.
0: The five elements in this universe, they are divine.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
0: The world cannot sustain nor maintain without the five elements.
1: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
0: God has no specific, definite name.
1: కేవలము శబ్ద స్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
0: The five senses constitute the divinity.
1: ఇందులో మొదటిది భూమి.
0: The first one is earth.
1: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
1: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
1: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములున్నవి.
0: You have mountain range over earth.
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: కొండలున్నవి.
0: Hills.
1: సముద్రమున్నది.
0: Oceans.
1: నదులున్నవి.
0: Rivers.
1: గ్రామములున్నవి.
0: Villages.
1: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
0: With so many, the organic and inorganic, the earth is so heavy, the entire creation.
1: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్.
1: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
0: బట్ సైంటిస్ట్ హెస్ ప్రూవ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్.
1: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి యొక్క పర్వతములు కూడాను తిరగాలి కదా.
0: As the earth revolves, its natural corollary that mountains also
1: నదులు కూడాను తిరగాలి కదా.
0: So also rivers.
1: సముద్రం కూడాను తిరగాలి కదా.
0: The ocean also should move.
1: అడవులు కూడాను తిరగాలి కదా.
0: And forests too.
1: ఇవి ఏవి తిరగటం లేదు.
0: They don't move, they don't shake.
1: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి యందున్నది.
0: The earth has got the capacity to keep them all stable and steady.
1: కదిలేటువంటి ట్రైనుకు కింద పట్టములు ఉంటున్నాయి.
0: The train that moves has got the support of the track that does not move.
1: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
0: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
1: కనుకనే ఈ భూదేవి యందే సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
0: దిస్ ప్లానెట్ ఎర్త్ హెస్ గాట్ ఆల్ ద పొటెన్షియాలిటీస్.
1: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులు అన్ని కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
0: ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్.
1: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ మ్యాన్ నీడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎర్త్.
1: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి.
0: Therefore, it is the planet Earth that protects the entire humanity.
1: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక,
0: man is not able to know this truth.
1: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
0: Man moves about, carries on his livelihood, thinking that there is some other mighty power behind this protection.
1: కాదు కాదు.
0: No.
1: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రొటెక్ట్ ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ క్రీచర్.
1: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ ద నేచర్ ఇస్ ద ఫౌండేషన్.
1: ఈ భూమియే స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
0: ఇఫ్ ది ఎర్త్ రిమైన్ స్టాండ్ స్టిల్, ద హోల్ క్రియేషన్ కమ్స్ టు ఎ స్టాప్.
1: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
0: ఎర్త్ డస్ నాట్ మీన్ మియర్లీ ద శాండ్ దట్ యు ఫైండ్.
1: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలబాధ చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
0: ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ది ఎర్త్ హ్యాస్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ చేంజెస్ such that it has got ups and downs at various levels.
1: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
0: Earlier the earth was plain enough.
1: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుముక వర్షం కురిచింది.
0: The earth that was plain went through the downpour of rain crores and crores of years ago.
1: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయాయి.
0: Because of the water there appeared the ups and
1: samudram kudum yerpadindi.
0: There formed the ocean.
1: Antakapuram emiyu ledu ee yokka jagattunandu.
0: Prior to that there is nothing whatsoever in this creation.
1: Inga rendavudu ainatundi jalamu.
0: The second is water.
1: Ee jalamu ikkada akkada ani ekkada cheppina sarvatra nindinatundi.
0: The water is present everywhere.
1: Kani itti jalamayamainte yokka samudramu, జలమయమైనటువంటి నదులు, జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
0: వీఆర్ ఏబుల్ టు సీ వాటర్ దేర్ ఇన్ ఓషన్, వాటర్ ఇన్ రివర్స్, వాటర్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ నోటీసెస్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్.
1: ఆ జలమే లేకపోయినా మానవుడు క్షేమమైన జీవించలేడు.
0: వితౌట్ వాటర్ ఇన్ హిమ్ మ్యాన్ కెనాట్ లివ్.
1: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
0: Therefore water is life in one way.
1: ఇంకా మూడవది ఉష్ణము.
0: Third one is heat.
1: ఈ ఉష్ణము మీకు అందరికీ తెలుసును.
0: You all know about this heat.
1: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
0: The heat maintains life.
1: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా 98.4 అనేటువంటి యొక్క ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
0: Without heat in the human body 98.4 it cannot continue to live.
1: Inta maatrame kaakunda prati manavuni yokka jatharagni endukodanu agni prajwalilutu untunnadi.
0: In fact there is fire in jathara, the dominant part.
1: Ee vidhanga oka raatiki raatiki kottinappudu raayi endukodanu agni unnadi.
0: When you strike two stones against each other you find the fire.
1: గాలికి కొమ్మని కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడాను అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: Likewise when two branches rub against each other you find the fire.
1: సముద్రమునందు కూడాను అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: There is fire in the ocean also.
1: దానిని బడభాగ్ని అన్నారు.
0: The fire of the ocean is called
1: బడభాగ్ని. అగ్ని అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: The fire has got so many forms and names that we make use of.
1: Inka nalugavadi,
0: the fourth one,
1: vayu,
0: the wind.
1: Ee vayuve సర్వజీవులకు ప్రాణము.
0: విండ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్.
1: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్న ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
0: మ్యాన్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బ్రీదింగ్.
1: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
0: దిస్ విండ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
0: యూ కెనాట్ స్పెసిఫై ద లొకేషన్ ఫర్ ద విండ్.
1: ఎక్కడ చూసినప్పుడు ఉంటున్నది ఈ వాయు శక్తి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్, వేర్ ఎవర్ ద ప్లేస్ ఇస్ దేర్, దేర్ ఇస్ విండ్.
1: దీని వలన అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ సో మెనీ క్రీచర్స్ లివ్.
1: ఇంకా ఐదవది ఆకాశం.
0: ద ఫిఫ్త్ వన్ ఇస్ ద స్పేస్.
1: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
0: ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ద సౌండ్.
1: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి యొక్క భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్.
1: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటి కనుక,
0: సిన్స్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్పేస్ ద స్కై,
1: ఈ యొక్క భూమి,
0: ద ఎర్త్,
1: ఇక జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు,
0: ద విండ్,
1: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
1: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశని రక్షిస్తూ ఉంటున్నవి.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
1: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు,
0: therefore the five elements that protect us in every way,
1: manavudu gurtinchukolaleka,
0: are not understood by man.
1: Tanan rakshinchetundi devudu ekkado unnadani,
0: and he thinks that God is elsewhere.
1: Idina pratyekinchetundi roopam kaliginatundi vaadani,
0: that God has a specific form.
1: Sarvatra undi kuda nu kanipinchakunda unnadani,
0: that though he is everywhere, that he is not seen.
1: Aneka mandi aneka rakamuluga dinni varnistu vacharu.
0: People interpret and narrate in various ways.
1: ఇది కేవలము వారి ఊహంలే కాని ఇది సత్యములు కాదు.
0: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ.
1: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేశాడు.
0: టు రికగ్నైజ్, టు ఎక్స్పీరియన్స్, బుద్ధ అండర్టుక్ సో మెనీ స్పిరిచువల్
1: గ్రంథములన్నీ కూడా పఠించాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: పెద్దలందరినీ దర్శించాడు.
0: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్.
1: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
0: హి లిసన్ టు ఆల్ కన్వర్సేషన్.
1: కట్టగడపటికి మనసుకు తృప్తి లేకపోయినది.
0: హి హాడ్ నో సాటిస్ఫాక్షన్.
1: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
0: హి కుడ్ నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద మైటీ పవర్స్.
1: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
0: ద మైటీ పవర్ హాస్ గాట్ టు బి కాగ్నైజ్డ్
1: అని విచారణ చేసినప్పుడు,
0: వెన్ హీ ఇన్వెస్టిగేటెడ్,
1: అంతా తన యందే కనిపించినది.
0: హి కుడ్ నోటీస్ ఆల్ ఎలిమెంట్స్ విద్ ఇన్ హిమ్.
1: భూమి,
0: ద ఎర్త్,
1: జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు,
0: ద విండ్,
1: ఆకాశము, అంతా తనయందే ఉంటున్నది.
0: ఆర్ ఆల్ విద్ ఇన్ హిమ్.
1: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకు సంచరిస్తూ ఉన్నవి.
0: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్.
1: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు.
0: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ.
1: ఆకాశం గగనం శూన్యమన్నారు.
0: అండ్ ఇట్స్ ఎంటీ అండ్ ఇన్ఫినిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
0: ఆత్మ ద సెల్ఫ్ హెస్ నో ఫార్మ్.
1: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
0: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ
1: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: హి జస్ట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ బై టర్నింగ్ ఇన్ వర్డ్స్.
1: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
0: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫార్మ్.
1: ఈ తేజస్సు కూడా అగ్నియే.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్.
1: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడా చింతించాలి.
0: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్.
1: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
1: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
1: ఈ విధంగా సంచరిస్తూ రాగా,
0: యాజ్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్,
1: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
0: You could also notice so many the beings and the creatures moving about with the three basic attributes.
1: Indulopala konni bhedamulu kanapadutu vachayi.
0: You could also find diversity.
1: Okarini okaru tittukotamu.
0: One accuses the other.
1: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
0: One extols the other.
1: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
0: One respects the other.
1: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
0: One humiliates the other.
1: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
0: When things were happening so, he went on interpreting.
1: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
0: He has put unto himself all these queries.
1: తిట్టిన ఎవరు?
0: Who accused you?
1: తిట్టించుకున్న వాడెవరు?
0: Who is the accuser? The accused.
1: పూజించేది ఎవరు?
0: Who praises you?
1: పూజింపబడేది ఏమిటి?
0: Who worships? Worship.
1: అవమానపరిచేది ఎవరు?
0: The who humiliates you?
1: అవమానం అనుభవించేది ఎవరు?
0: Who is humiliated?
1: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
0: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
1: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
0: for the man to develop of many attributes,
1: dvesha asoya himsalnu abhivruddhi parchukodaniki,
0: for all the rise of the bad tendencies like
1: vinyatvani chintinchadam chetane ee rakamainatundi bhedattamu praptistu vachindi.
0: He goes on thinking of the people, there lies the diversity or the differences.
1: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
0: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ వన్నెస్ దట్ ప్రివైల్స్.
1: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
1: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
0: An object has no form.
1: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
0: లివింగ్ బీయింగ్స్ హ్యావ్ నో ఫార్మ్.
1: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
0: దే హ్యావ్ నో ఫార్మ్ యాజ్ సచ్.
1: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
0: బట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ది పవర్.
1: అందు నుంచి కొన్ని రకమైనటువంటి యొక్క స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ వీ ఫైండ్ సో మెనీ సౌండ్.
1: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
0: అండ్ ద సౌండ్స్ లీడ్ టు ఫార్మ్స్.
1: కనుక ఉన్నది ఒకే శక్తి.
0: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
1: ఆత్మశక్తి.
0: దట్ ఈస్ దాట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: తిట్టిన వారి ఎందు, తిట్టించుకున్న వారి ఎందు.
0: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్.
1: పూజించిన వారి ఎందు, పూజింపబడిన వారి ఎందు.
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్.
1: ఉన్నది ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
1: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
1: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
0: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాట్ ఇట్ టు మెనీ.
1: ఎవరికి ఎవరు?
0: హూ ఈజ్ హూ?
1: ఈ దేహములే మాత్రమే మార్పు.
0: ఓన్లీ చేంజ్ ఈజ్ నోటీస్ ఇన్ ద బాడీ.
1: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ, బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
0: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ relate to the body only.
1: కనుకని దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
0: Therefore one has to give up body attachment.
1: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: In fact he belongs to the royal family.
1: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
0: He himself is a king.
1: కానీ బిచ్చమెత్తడానికి ఏమి కారణము?
0: What made him to beg?
1: అదనికి ఏమి తక్కువ?
0: What is that he runs short of?
1: కాదు కాదు కాదు.
0: No dearth.
1: తక్కువై కాదు.
0: Not a shortage.
1: ఏదో ఒక విధంగా బిచ్చాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం, శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
0: ది ఫుడ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, సో ఆల్సో ద క్లాత్.
1: ఆకలి కోసం అన్నం భుజించాలి.
0: సో వన్ హ్యాస్ టు ఈట్.
1: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదం లేవు.
0: ద హంగర్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ బియాండ్ ది టూ.
1: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ సేమ్.
1: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
0: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్,
1: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
1: అందరు కూడా ఒక్కటియే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
0: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్, విల్ హ్యావ్ దట్ యూనిటీ, ద డివినిటీ, గివింగ్ నో స్కోప్ ఫార్ డైవర్సిటీ.
1: ఉపనిషత్తులు అన్ని కూడా ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: సో ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఈజ్ ఓన్లీ దాట్ ఆఫ్ వన్నెస్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ రిఫర్ టు ఇట్.
1: సత్యం ఒక్కటే కాని రెండు కాదు.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
1: రెండుగా ఉంటే సత్యం ఎట్లవుతుంది?
0: వెన్ ఇట్ ఈస్ టూ యూ కెన్ కాల్ ఇట్ ట్రూత్.
1: ఏకం సత్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: సత్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది సత్ ట్రూత్?
1: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
0: యూ మస్ట్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్.
1: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఈజ్ అవేర్నెస్.
1: దీనిని గుర్తింపజేసేటువంటి శక్తి.
0: చిత్ helps you to recognize this.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
0: The combination of such chit is equal to bliss.
1: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
0: not merely
1: మృగముల యందు కూడాను ఆనందం ఉంటున్నది.
0: In fact, it is
1: పక్షుల యందు కూడాను ఆనందం ఉంటుంది. క్రిమికీట కాదుల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: In insects and worms.
1: ఇంకా చీమల యందు కూడాను ఆనందం ఉంటుంది. దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: In ants and mosquitoes too there is bliss.
1: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడాను సర్వజీవుల యందు కూడా ఉంటున్నవి.
0: The qualities in mankind are equally known in
1: rest. కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
0: as they are speechless,
1: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
0: they don't have language to communicate.
1: నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
0: They could not declare their identity.
1: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుని అని చెప్పగలదు.
0: If it is possible, even the dog would come and say, I am man, a human being.
1: ఆత్మ ఒక్కటైనప్పటికీ,
0: though the spirit is
1: ఏకం చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
0: Though the spirit, the self being the same, basing on the nativity, the language
1: ఈ భాషల కోసం లొంగి
0: one submits to the language.
1: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
0: And we go by the language and forget the spirit.
1: చేత మనం లొంగి
0: we submit to the illusions.
1: బ్రహ్మను మర్చిపోతున్నాము.
0: And we are submit to the Brahma, the imagination.
1: బ్రహ్మ చేతనే మనం సర్వమును అనుభవించాలి, కానీ బ్రహ్మ చేత అనుభవించినటువంటివి అస్థిరం లే.
0: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
1: కనుక బ్రహ్మను మనం దూరం చేయాలి.
0: So we have to give up this imagination.
1: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: To reach the state, one has to understand the five elements.
1: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
0: When the nature of the elements is understood, he can know the unity.
1: కనుక
0: so
1: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
0: God is the very personification of the five elements.
1: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: God has no specific name.
1: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మనుష రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
0: Experts and sacred texts say God has a name and they give him a name and describe
1: విష్ణు అని అతనికి సహస్ర శీర్షములు కలవని
0: that he has got thousands of heads.
1: Vedamanandu cheppinattuga sahasra shisha purusha sahasra aksha sahasra pat.
0: As it is said in Veda, God has thousands
1: of heads. Aneka veda netramulu untunnavi ani chepparu.
0: And it said that he has thousands of eyes.
1: Aneka shirasulu untunnavi ani chepparu.
0: And he said that he has thousands of heads.
1: Ee shirasulu okarike aneka shirasulu kaadu.
0: Not that one has made thousands of heads.
1: Okarike aneka hastamulu kaadu.
0: Not that one has thousands of hands.
1: Ee unnatundi varandariki enni shirasulu untunnayi.
0: All of your heads.
1: ఎన్ని హస్తంలో ఉంటున్నాయి.
0: యు హావ్ హ్యాండ్స్ టు.
1: ఎన్ని నేత్రంలో ఉంటున్నాయి.
0: సో ఆల్సో ఐస్.
1: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
0: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ బిలాంగ్ టు ది డివైన్.
1: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు వన్ ఎంటిటీ.
1: ఇవన్నీ కూడాను కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
0: దట్ ఇస్ ఆల్ ది పెయింటింగ్ ఆఫ్ రవివర్మ. అండ్ సో వి థింక్ గాడ్ హ్యాస్ మెనీ హెడ్స్.
1: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
0: ద పెయింటర్ ఇస్ రవివర్మ.
1: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
0: అండ్ కవివర్మ ద పోయెట్.
1: అతని కవి ఇతను రవి.
0: వన్ ఈస్
1: రవి. రవిలో యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
0: దేర్ఫోర్ ద రవి అండ్ ది కవి ద బోత్ టుగెదర్ బ్రాట్ ఫార్వర్డ్ దిస్ ప్లూరాలిటీ.
1: కనుక రవి కవులను మనం దూరం పెట్టి,
0: సో వీ హావ్ టు బి అవే ఫ్రమ్
1: దేహాభిమానం దూరం గావించి,
0: గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్,
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
0: డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్,
1: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
0: దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
1: మన యొక్క జీవితము,
0: అవర్ లైఫ్,
1: పంచభూతములతోనే ఉన్నది.
0: ఇస్ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
0: ద లైఫ్ కెనాట్ కంటిన్యూ విత్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్.
1: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
0: ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ నెసెసరీ బి ప్రెసెంట్.
1: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ద షార్టేజ్ ఆఫ్ ఎయిర్, నేచురలీ యూ నీడ్ ఆక్సిజన్.
1: ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
0: ఇవ్ వన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ మిస్సింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దే ఆర్ సప్లైడ్ టు యూ ఆర్టిఫిషియలీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవతత్వాన్ని గుర్తించడానికి,
0: టు నో ద డివినిటీ,
1: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
0: బి రెస్పెక్ట్ఫుల్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
1: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
0: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్.
1: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్స్ రివాల్వింగ్.
1: అక్కడ లైట్ వేసుకున్నావు.
0: యు పుట్ ఆన్ ద లైట్.
1: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
0: ద లైట్ షెడ్స్ లైట్.
1: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
0: యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ యు బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
1: ఈ ఫ్యాన్ కూడాను అమితంగా వేసుకుంటే నీవు కూడాను భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
0: ఇఫ్ ది ఫ్యాన్ ఇస్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్ యు ఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంత దుష్టులమైపోతున్నామని భావించాలి.
0: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఇస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
1: సమస్త దుఃఖములకు,
0: ఫర్ ఆల్ ద మిజరీ,
1: సమస్త బాధలకు,
0: ఫర్ ఆల్ సఫరింగ్,
1: సమస్త విచారములకు,
0: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
1: పంచభూతములను దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
0: ద మెయిన్ రీజన్ ఇస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
1: ప్రతి క్షణం కూడాను, కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
0: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
0: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే,
0: వీ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
1: మన నాలుగు పైన ఎన్నో 3 కోట్ల టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: ద టంగ్ హాస్ గాట్ 3 క్రోర్స్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్.
1: ఈ టేస్ట్ బర్డ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
0: బికాస్ ద టేస్ట్ బర్డ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: కన్నులు యందు కాంతి,
0: ద లైట్ ఇన్ ది ఐ,
1: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
0: అండ్ ఇట్ హాస్ గాట్ లక్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుంది.
0: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
1: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
1: అనగా ఇది మనం చిన్న విషయంలో మనం సాక్షాత్కరించుకోవచ్చును.
0: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
1: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
0: హియర్ యు ఫైండ్ ద లైట్.
1: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మ చచ్చును నువ్వు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
0: యూ కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
1: దీని అర్ధనిమేష నేత్రంతో చూడు.
0: Watch with the half closed
1: అనేక
0: eye.
1: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి.
0: You find the light rays.
1: ఈ కిరణములంతా ఏమిటి?
0: What are they?
1: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములే.
0: They are all the reflections of the fire.
1: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Reflection, reaction, resound follow every aspect.
1: అన్ని కూడాను పంచభూతములు అందే మనకు గోచరమవుతున్నాయి.
0: We find everything contained within five elements.
1: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత,
0: because of many of students today,
1: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
0: భగవాన్ is relating in terms of science.
1: కాని నేటి సైన్స్ అంతా కూడా కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: కేవలము అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
0: వేర్ హస్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్.
1: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
0: లైట్ దే కన్సిడర్ టు
1: బి. అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
0: ద ఫైర్ దే కన్సిడర్.
1: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
0: They consider magnet mighty.
1: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
0: They think the laser power is so great.
1: ఇవన్నీ కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపం లేదు.
0: They are all the different forms out of this magnet.
1: దీనిని
0: this
1: ఒక సైంటిస్ట్
0: one scientist
1: అతను చెప్పాడు.
0: He said
1: ఇవంతా అనేకములు కాదు.
0: That is not multiplicity.
1: ఈ అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
0: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నెటిజం.
1: దీనిని న్యూటన్.
0: దిస్ వాస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: న్యూటన్ చాలా గొప్పవాడు.
0: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
0: He has observed the gravitation force.
1: తానున్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
0: Gravitation is not limited to
1: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది ఈ ఆకర్షణ శక్తి.
0: The gravitational force is present all over earth.
1: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
0: సో ఎవ్రీ పవర్, ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
1: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్.
1: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎనీవే.
1: కాంతి కిరణములు కాదు.
0: నాట్ ఇల్లీ లైట్ రే.
1: స్వయంశక్తి కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద.
1: ఇదంతా కేవలం ఒక్క ఏకశక్తి చేతనే.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
1: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
0: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
1: ఆత్మనే చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
0: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
1: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
0: This, in other words, called conscience.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుండి వచ్చింది.
0: The conscience has come out of consciousness.
1: సర్వత్రా నిండినటువంటి కాన్షియస్నెస్.
0: Consciousness is present all
1: over. అదే దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: Just as the divine energy is present all over.
1: అదే చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The divine power is present all over.
1: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
0: the divine energy present
1: everywhere.
0: It's just brought down to a limited
1: way. తగిలించుకున్నట్టుగా
0: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్డ్ ద బల్బ్
1: ఒక్కొక్క దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
0: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
0: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మా ద స్పిరిట్.
1: ఇది ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
1: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
0: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
1: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యూ ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు ది రియాలిటీ.
1: ఈ సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
0: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆమ్నిషియంట్.
1: అనంతం లోపల అణు మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఎ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
1: ఈ అణు మాత్రమేనకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
0: హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
0: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హాస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
1: మన వెంకట్రామన్ కూడాను,
0: అవర్ వెంకట్రామన్
1: సార్, సివి రామన్ దగ్గర,
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్,
1: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
0: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
1: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
0: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
0: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
1: అనంతమైనటువంటి ఒక శక్తి,
0: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
0: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
0: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
1: ఎప్పటికీ మారదు,
0: ఈస్ చేంజ్లెస్.
1: దాని ఏ విధంగా అనుకుంటే,
0: and how is it?
1: Sarvatra gali untundali.
0: You find the air all over.
1: Galini manam chudalemu.
0: You cannot see it.
1: Galini manam pattalemu.
0: You cannot catch hold of it.
1: Gali oka balloon techi dantu udinappudu aa balloon roopane dharistundi aa gali.
0: But you can blow the balloon and then inflate the balloon.
1: Aithe ee balloon ku enta varaku thickness undado anta varaku ubbutundi.
0: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
1: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికీ ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
0: As it gets inflated more and more, it bursts all of a sudden.
1: కనుకనే
0: సో
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
0: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఈస్ టు బి
1: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
0: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్
1: జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
0: బట్ యూ కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
1: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
0: The transcendental energy.
1: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
0: దట్ విచ్ ఇస్ బియాండ్.
1: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
0: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే.
1: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత,
0: ఇఫ్ యూ గో స్టిల్ బియాండ్,
1: ఫ్రీ విల్ అన్నారు.
0: యూ కాల్ ఇట్ ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
0: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి యందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
1: మానవునికంతా కూడా ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
1: తను ఎంతవరకు చదవగలడో,
0: to what extent he could
1: read, ఎంతవరకు అర్థం చేసుకోగలడు,
0: to what extent he
1: could understand, అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
0: He can reach that level like that of a balloon.
1: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది.
0: After some time it bursts.
1: అదే న్యూస్ చెప్పాడు.
0: And that's what has been said.
1: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
0: Therefore Newton said it is changeless.
1: న్యూటన్ ఈ యొక్క ఐన్స్టీన్ మార్పు చెందేటువంటిది కాదు.
0: And he said it never changes.
1: అయస్కాంతం ఏనాటి కూడా చేంజ్ కాదు.
0: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
1: ఎవరు సృష్టించలేరు.
0: నో వన్ క్రియేట్.
1: ఎవరు మార్చలేరు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: కానీ దీనిని అనేక రకములుగా కొన్ని రూపంలో మార్చవచ్చును.
0: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
1: ఆయన విధంగా ఈ సైంటిస్టు ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానము మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్. ఐన్స్టీన్ అనేటువంటి
1: వాడు చాలా గొప్ప సైంటిస్ట్.
0: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
1: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రము చోటు ఇవ్వక,
0: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
1: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
0: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
1: భారతీయులందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికని వెళితే,
0: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్,
1: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు.
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
1: పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ చూపించాడు.
0: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
1: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
0: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
1: ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈ యొక్క భగవద్గీతను ఉపనిషత్తును ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు.
0: In fact, Einstein relied totally depended on
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను.
0: The modern scientist today,
1: ఒక PhD తీసుకున్నామన్నట్టుకే,
0: by the time they get a PhD,
1: అహంకారంగా తిరుగుతూ ఉంటాడు.
0: He is highly egoistic and terribly proud.
1: సైంటిస్ట్ కు అహంకారమే ఉండకూడదు.
0: A scientist should never be egoistic.
1: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
0: బికాజ్ హీ హస్ వెరీ లిటిల్ పవర్.
1: వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దీనిపైనే పోతున్నాడు తాను.
0: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, వాట్ ఈస్ దిస్.
1: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అని పోయారు.
0: బట్ ఎ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే, వాట్ ఈస్ దట్
1: అనగా, దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది,
0: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ,
1: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది,
0: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యు,
1: దేనికి దగ్గరగా ఉంటుండాలి, సెన్సెస్ కు దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
0: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో,
1: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
0: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
1: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
0: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
1: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
0: సైన్స్ ఈజ్ మిస్టేకెన్.
1: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ ద సైంటిస్ట్ నో
1: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్ ఫామ్.
1: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
0: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసం లేదు.
0: అండ్ సైంటిస్ట్ హస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
1: విశ్వాసమే లేనిటువంటి వాడికి దేన్ని వాడు నమ్మగలడు.
0: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
1: కనుక నీ విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
0: దేర్ ఫోర్ ద వన్ విదౌట్
1: వాడు ఏమైనా సైంటిస్ట్ కాదు.
0: హీస్ నాట్ ఏ సైంటిస్ట్.
1: అలాంటి వాడు సరైనటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ షీ డెవలప్ దిస్ ప్రజ్ఞాన, దిస్ స్పిరిచువాలిటీ.
1: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ యు నో ఎవ్రీథింగ్ దో యాక్చువల్లీ యు నో లిటిల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సైన్స్ నందు కానీ, ఆధ్యాత్మిక నందు కానీ, నైతికం నందు కానీ, భౌతికం నందు కానీ, అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ, అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ ఎనర్జీ, ద డివైన్ పవర్ ఈజ్ ది అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, ఎథిక్స్, స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
0: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్.
1: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆమ్లం అనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది
1: ఆమ్లం
0: యాసిడ్, because of this acid amlamo within him he is able to see so many.
1: ఇది ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where from he got this?
1: దీని చక్కగా మనం విచారణ చేస్తే,
0: if you inquire well,
1: చింతపండు పులుసు నుంచి వస్తుంటుంది.
0: And this acid is out of this tamarind.
1: ఇంతే కాదు,
0: not on this,
1: నిమ్మ పులుసు నుంచి వస్తుంటుంది.
0: And you also get out of
1: wine, ఆపిల్ నుంచి వస్తుంటుంది. ఆపిల్ నుంచి,
0: apple fruit.
1: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడాను ఈ ఆమ్లం.
0: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యూ పార్టే.
1: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
0: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
1: దిన్నము మనం ఊరగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
0: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్
1: నిమ్మకాయ ఊరగాయ చాలా గొప్ప ఆమ్లమాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
0: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
1: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
0: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
1: కనుకని ఇట్టి శక్తిని మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
0: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్ ఫ్రమ్ ఎల్సెవర్.
1: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
1: కనుకని చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
0: అండ్ ది టామరిండ్ హాస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
1: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
0: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
1: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టెన్ లిమిట్స్,
1: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
1: కనుకొనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్ విత్ క్లారిటీ.
1: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి. ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది? ఉపసమీపే ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే ఉపనిషత్తు అన్నారు అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
0: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
1: దైవత్వం యొక్క సమీపత్వాన్ని నిరూపించేటువంటి ఉపనిషత్తుడు.
0: ఇట్ ప్రూవ్స్ క్లియర్లీ ది ప్రాక్సిమిటీ, నియర్నెస్ టు గాడ్.
1: ఉప అనగా సమీపము.
0: ఉప మీన్స్ నియర్.
1: నీ కూర్చో.
0: నీ సిట్.
1: షత్.
0: షత్.
1: ఉండు.
0: రిమైన్.
1: ఈ విధంగా ఉప నీ షత్. అది ఉపనిషత్తు.
0: ఉప నీ షత్ మీన్స్ సిట్. నియర్.
1: షత్ అనగా సిట్ అని.
0: షత్ మీన్స్ సిట్.
1: కూర్చో.
0: సిట్ డౌన్.
1: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
0: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
1: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
0: వేర్?
1: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
0: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ ది టీచర్స్.
1: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
0: సిన్స్ యు ఆర్ ఏ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
1: దగ్గరగా కూర్చో.
0: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
1: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
0: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
1: మెల్లగా చెప్తాడు గురువు.
0: అండ్ టీచర్ విల్ టీచ్ యూ సాఫ్ట్లీ.
1: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మారిపోతున్నాయి.
0: బికాజ్ ఇఫ్ హీ స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
1: కనుకనే గురువుకు సమీపంలో కూర్చో.
0: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: వినయంగా నీవు ఆలకించు.
0: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
1: ఉప నీ షత్.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉప నీ షత్ సిట్ డౌన్.
1: ఒక్కొక్క అక్షరమునందు కాని,
0: ఎవ్రీ లెటర్,
1: ఒక్కొక్క పదమునందు కాని,
0: వర్డ్,
1: ఒక్కొక్క వాక్యమునందు కాని,
0: సెంటెన్స్,
1: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములంతా ఉంటున్నాయి.
0: సో మెనీ మీనింగ్స్.
1: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా దగ్గరగా కూర్చో.
0: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
1: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
0: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
1: మెల్లగా చెప్తాడు గురువు.
0: అండ్ టీచర్ విల్ టీచ్.

0: కాదు కాదు, ఇది హిస్టరీ నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు
0: హిస్టరీ నుంచి వచ్చేటువంటివి, హిస్టరీ నుంచి వచ్చే
1: నథింగ్ టు డిక్షనరీ, ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ
0: కనుక ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు. సోమయాది, ఎర్రాప్రకడ, మాధగా, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాలి, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలుగా ఉంటున్నారు.
1: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
0: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
1: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్,
0: తిక్కన తాను జవాబు చెప్తూ వచ్చాడు.
1: అండ్ అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
0: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
1: రామరాజభూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
0: కానీ రామకృష్ణుడు క్వైట్ గా వింటూ వచ్చాడు.
1: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
0: అతనే తెనాలి రామకృష్ణుడు అన్నారు.
1: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
0: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
0: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
1: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
0: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
1: అండ్ ఏ వర్డ్ దట్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
1: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
0: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
1: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
0: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
1: టు నో దిస్ హి స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
0: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఈ ఐదు అక్షరములు,
1: ఫైవ్ లెటర్స్.
0: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
1: అండ్ ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్
0: ఐదు భాషల్లో కూడా ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
1: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్, ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
0: ఐదు భాషలుగా ఉండాలి.
1: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్,
0: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
1: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
0: నేను రేపటి తెల్లవారు ఏడు గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
1: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ సెవెన్ హీఈస్ గోయింగ్ టు రివార్డెడ్.
0: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
1: as it was not possible for Ramakrishna to go all the way and
0: tana baavagar intlone ane gramamlone aa raatri jeevisthu vachadu.
1: He was residing in his relation's house.
0: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హి వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్.
0: బావగారు క్షమించండి,
1: ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ,
0: నేను రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
1: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్.
0: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదింత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
0: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
1: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
0: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
1: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
0: ఈ కౌ షెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి ఒంటి గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
1: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్ డెలివర్డ్.
0: అప్పుడు తలుపు కొట్టాడు ఆవుల కొట్టం నుంచి.
1: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
0: బావా బావా బావా బావా అన్నాడు.
1: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
0: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
1: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: బావా ఆవు ఈనుతుండాలి, వచ్చి చూసుకోండి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
0: ఏ ఎవర బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ విచ్ కౌ.
0: ఒక్కొక్క కావుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
1: ఈచ్ కౌ హాస్
0: సపరేట్లీ లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
1: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
0: ఏ ఎవర బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ హి ఆస్క్డ్ విచ్ కౌ బావా.
0: ఈ ఐదు పదములు చేర్చాడు.
1: అండ్ ఆల్ ద ఫైవ్ వర్డ్స్ జాయిన్.
0: అప్పటి నుంచి ఏ ఎవర బావా, ఏ ఎవర బావా, ఏ ఎవర బావా.
1: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్ ఏ ఎవర బావా, ఏ ఎవర బావా.
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవర బావా అని అడుగుతున్నాడు ఆయన.
1: అండ్ విన్ బ్రదర్ లా కేవీ
0: నేను కూడా అదే ఏ ఎవర బావా అని చెప్తున్నాడు జవాబు.
1: అండ్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్ ఏ ఎవర బావా విచ్ కా.
0: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు.
1: అండ్ బ్రదర్ లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
0: ఇతను ఏ ఎవర బావా, ఏ ఎవర బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏ ఎవర బావా. Spend the whole night and got up next morning, went to the
0: court. Krishnadevaraya ever din answer iskon vacharu.
1: And Krishnadevaraya has put this question, who came with the answer?
0: Andar lopala Ramakrishnudu lechadu.
1: Ramakrishna got up.
0: Inke evvaru daniki jawab iskon raledu.
1: No one has any reply.
0: Aidu bhashalu raavali.
1: Five languages should be
0: there.

0: అక్షరం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
1: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్.
0: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్ కు అదే అర్థమే ఉండాలి.
1: ద మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ అనదర్ లెటర్.
0: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నాం.
1: ఎవ్రీబడీ థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కానీ రామకృష్ణుడు భగవద్భక్తుడు.
1: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటీ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
0: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్ ఎన్ ఆన్సర్.
0: చెప్పావను ఏ ఆవ్ రా బా వా ఇది ఐదు అక్షరాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ నౌ ఫైవ్ సెంటెన్స్ ఏ ఆవ్ రా బా
0: ఏ ఆవ్ రా బా వా
1: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ ఏ ఆవ్ రా బా వా.
0: ఏమిటి ఐదు లక్షాలు తీస్తే దీనికి ఏం అర్థం అండి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్?
0: ఏ మరాఠీలో రా అని అర్థం.
1: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
0: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
1: ఏ మరాఠీ ఇస్ కమ్.
0: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
1: ఇన్ హిందీ ఆవ్ కమాన్.
0: రా తెలుగులో రామని అర్థం.
1: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
0: బా కన్నడంలో రా అనే అర్థం.
1: బా ఇన్ కెనడా కమ్.
0: వా అంటే మా యొక్క తమిళ లోపల రా అనే అర్థం.
1: బా ఇన్ తమిళ ఇస్ కమ్.
0: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
1: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
0: మరాఠీ హిందీ కన్నడము తమిళ ఈ విధమైన తెలుగు ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
1: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
0: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
0: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గో
0: టు ఎక్స్పెరిమెంటల్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ went on thinking of God as that night.
0: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైన కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
1: విత్ ద డివైన్ సపోర్ట్ హీ వాస్ ప్రిపేర్ టు ఆన్సర్.
0: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు గొప్ప హాస్యగాడు అని కూడా అర్థము.
1: దేర్ఫోర్ తెనాలి రామకృష్ణ స్టాండ్స్ ఫర్ ఫన్ హ్యూమర్ అండ్ ఫ్రాలిక్.
0: కానీ ఫన్ అని అంటున్నారు కానీ అది కాదు సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ దట్ హ్యూమర్స్ బట్ హీ గివ్స్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: ఈ విధంగా భాషలు ఎందు కానీ పదములు ఎందు కానీ అర్థములు ఎందు కానీ ఆనందమునందు కానీ ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
0: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
0: ఐదు ప్రాణములు.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఐదు ప్రాణములు ప్రతి మానవుని ఎందు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవ్రీవన్.
0: అపాన వ్యాన ఉదాన సమాన.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఐదు ప్రాణములు మానవుని ఎందు కూడా ఉంటున్నాయి.
1: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ
0: హ్యూమన్. లేకపోతే మానవుడు నిలచలేడు.
1: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రీత్స్.
0: ప్రతి చీమ మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ యాండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్. కాబట్టి
0: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
0: అనగా కొన్ని మందిరములను కడితే
1: then mandir temple is built.
0: మొట్టమొదటి ప్రాణశక్తిని పూజిస్తూ వచ్చారు.
1: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఇస్ వర్షిప్డ్.
0: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదటి ఆరాధన చేస్తూ వచ్చారు.
1: తిరుపతి ప్రాజెక్ట్
0: ప్రాణమే అన్నింటికీ మూలాధారము.
1: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: ఈ ప్రాణమే శివము.
1: ద లైఫ్ ఇస్ శివం.
0: ఇది పోతానే శవం.
1: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం ద డెడ్ బాడీ.
0: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
1: దట్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ లైఫ్ సస్టైనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతం నుంచి వచ్చినటువంటివి.
1: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్
0: ఎంత దూరం మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన్ లోపల.
1: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
0: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
1: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
1: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
0: సారి గామా పాదాని
1: and you get all these sounds sari gama padani
0: sari gama padani
1: sari gama padani
0: kevalamu oka vidhamainatundi oka into ardhamto vastuntunnayi
1: and these are only the sounds that can be the meaning
0: kani annitikini gali okkate
1: but the same air
0: aa mooladharamainatundi shakti okkate
1: and the same air gets in
0: fundamental power okkate
1: the fundamental power is same
0: kani vividhamainatundi oka power lanta kodanu aavirbhavistu vachayi
1: but it is responsible for the difference. sounds out of it.
0: కనుకనే
1: so
0: ఆనాడు
1: that day
0: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
1: టు ఎక్స్ప్లెయిన్ ది డివినిటీ
0: శంకరాచార్యుల వారు కూడాను
1: శంకరాచార్య
0: అనేక పరిశోధనలు చేసి
1: ఎక్స్పెరిమెంట్
0: అనేక సంస్కృతం నందు భాషలంతా ఉచ్చరింపజేసి
1: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్
0: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయి అన్నాడు
1: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మమయి
0: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము
1: సౌండ్ ఈస్ ది ఫస్ట్
0: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది
1: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్ సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్
0: చరాచరమయ్యి ఈ శబ్దము సర్వత్రా వ్యాపించిపోతున్నది
1: sound has got this motility mobility
0: vaangmayi adhe manayaku hrudayamlo cheri vaak swaroopamlo vastundadi
1: that is present in your heart that comes out as
0: ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi
1: and that gives you eternal bliss
0: paratramayi
1: that is supreme bliss
0: mayamayi
1: and this our illusion and that's one of affluence
0: నిత్యానందమయీ
1: ఆత్మరమయ
0: మాయామయీ శ్రీమయ
1: ఇల్యూషన్
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి శబ్ద బ్రహ్మమయీ
1: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్
0: శబ్దం నుంచినే వచ్చినాయి
1: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే
1: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫామ్
0: అదే ఆకాశం నుంచి శబ్దము
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
0: ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము
1: అండ్ ది డివినిటీ యు ఫైండ్ దేర్ ది
0: సౌండ్ దీంతో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము
1: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో మాత్రమే కనిపిస్తుంటాయి కానీ
1: దే ఆర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్స్
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు
1: నో వన్ ఎవర్
0: దర్శించలేదు
1: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు
1: బట్ హౌ ఇస్ దట్ దేర్
0: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: బ్రహ్మ మాతృదేవి
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదు
1: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు
1: అతనే
0: తండ్రి
1: సస్టైన్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి
1: చైల్డ్ హ్యాస్ గాట్ టు బి
0: తండ్రే విద్యను నేర్పించాలి
1: అండ్ ద ఫాదర్ హ్యాస్ టు ట్రైన్
0: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి
1: అండ్ ఫాదర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది
0: శక్తి కలిగినటువంటి వాడు అతనికి విష్ణువు అన్నారు
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు
0: ఇంకా ఈశ్వరుడు
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని
1: అండ్ ఇఫ్ ఎనీ టీచర్
0: ఏం కావాలి ఏం చదవాలి ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణం చేసి వారికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా మాతాపిత గురువులు
1: therefore brahma vishnu maheshwara represent mother father and teacher
0: kalkuni matru devo bhava pitru devo bhava acharya devo bhava
1: so it says that mother is god father is god teacher is god
0: acharyudu kuda oka guruve
1: so
0: acharyudu kuda oka daivame
1: so teacher is divine
0: ee vidhanga daivatvanni aneka rakamainatundi maatlu margamlo prapanchaniki prabodhisthu vachadu
1: therefore divinity has been propagated and taught in varied forms
0: kana మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ యాక్ట్ డిపెండింగ్ ఆన్ ఆల్ దట్ యు హియర్
0: అని వారి వారి భావాన్ని పురస్కరించుకుని ఉంటాయి
1: పీపుల్ స్పీక్ బేసింగ్ ఆన్ దేర్ ఫీలింగ్స్
0: నో అని వారికి నో అనురా ఎస్ అని వారికి ఎస్ అనురా నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్
1: ఇఫ్ యు సే ఎస్ యు గెట్ ద రెస్పాన్స్ ఎస్ If you say no, you get the answer no. Yes, no, relate to our tongue.
0: Sangikam, Sanskritam, Sanatanam. Sangika, Sanskritika, Sanatanam. Ee moodintike matram yes.
1: Therefore, God says yes to social, spiritual and that which is ancient.
0: Ee moodinti endukudunu daivattam yes, yes, yes.
1: In these three aspects, God says yes.
0: Migitha danikatta kuda block.
1: But the rest of the things, simple block there, no.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్ ఈ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్
0: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్నీ కూడా చలించనమైనటువంటివి
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్ and that which is thought of by the mind is
0: not temporary. అంటే మనం భుజించి చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్
0: మార్పు చెందినటువంటి దానిని మనం దర్శించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ ఎక్స్‌పీరియన్స్ దట్
0: మార్పు చెందినటువంటి దానిని మనం స్మరించాలి.
1: వి షుడ్ థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ చేంజ్
0: అది ఏ దైవత్వము
1: దట్ ఇస్ డివినిటీ
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ
0: పీరియడ్స్ ఆఫ్ టైం డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎగ్జిస్టెన్స్ ఉనికే.
0: కానీ ఫూలిష్లంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు చేసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకొని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore fools do not understand artha, the meaning. They go by the diverted distortion anartha and ruin their lives.
0: కనుకని ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీడ్ టు ది ఫూలిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్ స్పాయిల్స్.
0: జయ దుర్దన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: పూర్ పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ ఆల్ ద టైమ్.
0: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
1: ఇఫ్ యూఆర్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: వాడి కంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
1: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
0: వాడు ఎట్లా బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
1: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
0: ఆ బ్యాడ్ బ్యాడ్
1: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
0: నీ గుడ్ కావాలి.
1: బట్ యూ షుడ్ బి గుడ్.
0: తేజజుజ్జన సంసర్గం.
1: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
0: సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అదే సత్
1: సంఘం.
0: అదే సత్.
1: దట్ ఇస్
0: సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
1: ది సత్ ఈస్ ఎటర్నల్.
0: చెప్పాను సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: సత్ చిత్తులే ఆనందము.
1: సత్ అండ్ చిత్ ఆర్ ద కాంబినేషన్.
0: సత్ చిత్తు రెండు లేకపోతే ఆనందమే లేదు.
1: దేర్ కెనాట్ బి బ్లిస్ ఆనంద వితౌట్ సత్ అండ్ చిత్.
0: సత్ చక్కెర.
1: సత్ ఇస్ ద షుగర్.
0: ఎప్పటికీ తీపుగానే ఉంటుంది.
1: సత్ ద షుగర్ ఇస్ ఆల్వేస్.
0: ఏ పదార్థమైనా వేసి తాగు తీయగానే ఉంటుంది.
1: యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ మెటీరియల్.
0: ఏ వంటలైనా చేయి అది తీయగానే ఉంటుంది.
1: యూ మేక్ ఎనీ ప్రిపరేషన్.
0: ఏ పదార్థమైనా నువ్వు చేయి తీయగానే ఉంటుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ మేక్.
0: ఏమాత్రం మార్పు రాదు.
1: అండ్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద టేస్ట్.
0: అదే సత్.
1: దట్ ఇస్ సత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: చైతన్యంతో చేరినటువంటి ఒక వాటర్.
1: చిత్ ఇస్ ద వాటర్ అవేర్నెస్.
0: కాబట్టి ఇది వాటర్.
1: వాటర్
0: చిత్ చక్కెర.
1: షుగర్ ద సత్.
0: చక్కెర వాటర్ రెండు విడిగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
1: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ ఈ షుగర్ యూస్లెస్.
0: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
1: అండ్ ద షుగర్ అండ్ వాటర్
0: చిత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ బి బ్లిస్ ఆనంద.
0: కనుక నేను సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును
1: ఎటర్నల్ ట్రూత్
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును
1: ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్
0: మనం ఏకం చేయాలి.
1: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
0: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
0: డివినిటీ లేనిటువంటి వ్యక్తులు లేవు.
1: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
0: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ హిస్ హియర్ ఇస్ నాట్ దేర్.
0: ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అన్న.
1: వేర్ ఎవర్ యు సెర్చ్ యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
0: Anta okati.
1: And everything is one.
0: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam anniti yendu satyam okate.
1: Whatever might be, Upanishad or Grandharaj, Bible or Quran, essence is same.
0: Perlu veri veri kani.
1: Names are different.
0: Satyam okate.
1: Truth is one.
0: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
1: Every religion will be accepting the five elements.
0: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
1: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
0: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రమో గుర్తించడానికి వీల్లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ యాస్
0: డైవర్సిటీ. చాలా చెడ్డ.
1: దట్స్ వెరీ బ్యాడ్.
0: కాదు అది.
1: It's not so.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
1: And in fact, you should observe unity in diversity.
0: అది ఆ యూనిసిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
1: And once you know this oneness or unity, you'll know the reality.
0: యూనిటీ కావాలి మనకి ఇప్పుడు.
1: Unity is necessary.
0: యూనిటీ లేకపోవడం చేతనే
1: because absence of unity,
0: ఈ హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
1: There's no unity in our heart.
0: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
1: Instead of that, there is enmity in our heart.
0: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
1: And when there's enmity in our heart, what will happen to our life?
0: హృదయమే కాదు,
1: is no heart at all.
0: రాతి కప్ప.
1: And it's a stone so hard.
0: భగవంతుడు అన్నింటి ఎందు చూచుకుంటూనే ఉంటున్నాడు.
1: And in fact, God is everywhere.
0: కళ్ళనల్లి హుట్టిద హూగువ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మించినప్పుడు యారు కర్ణంలో చెప్పాడు పురందరదాసు.
1: పురందరదాసు సెడ్ ఇన్ కర్ణం,
0: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరు అక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
1: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
0: బెట్ల తాగుతూ వెళ్లి హుట్టిదా వృక్షకే కట్టెను కట్టి నీరు దెవయ్యారో కొండపైన రాతిపైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
1: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
0: అది అంత దైవమే.
1: ఇట్స్ ఓన్లీ గాడ్.
0: మంచి మెత్తని నేలలో పెట్టి మంచి చెట్టు తెచ్చి పెట్టి నిత్యము నీరు పోస్తున్నా కానీ అది బ్రతకదు.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో ఇన్ వాటర్.
0: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
1: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్ ఇన్ ఎ స్టోన్.
0: సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ విత్ ఇన్ ది స్టోన్.
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ ఇట్ ఫైండ్?
0: బండను కొట్టినప్పటికీ అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్, యు ఫైండ్ ద ఫ్రాగ్ జంపింగ్.
0: కనుకనే దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
1: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ టు
0: ఇదే అదే అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్స్.
0: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: కానీ ఈ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోర్
0: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
1: ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
1: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
1: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
0: ఇది ఒక చెడ్డ వ్యాధి.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
0: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
1: ఇట్ హ్యాస్ నో క్యూర్.
0: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
1: క్యాన్సర్ హ్యాస్ ఎ క్యూర్.
0: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హ్యాస్ నో క్యూర్.
0: ఇంతతోనే ఇంతతోనే హతం హతం హతం హతం అనేది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఇస్ కిల్లింగ్ హింసెల్ఫ్ బై ఎంటర్టైనింగ్ డౌట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సెక్రెట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ కెనాట్ బి స్పెంట్ క్రైయింగ్ ఆల్ ద వే.
0: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
1: వి ఫైండ్ వీపింగ్ ఫేసెస్.
0: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
1: వి డోంట్ ఫైండ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఏమి కర్మ?
1: వై వాట్ ఇస్ ఇట్?
0: ఏమి దురదృష్టము?
1: వాట్ ఆ బ్యాడ్ లక్.
0: ఇట్ ఇస్ బ్యాడ్ లక్.
1: ఇట్ ఇస్ ద బ్యాడ్ లక్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండాలి.
1: వేర్ స్మైలింగ్ ఫేసెస్.
0: స్మైలింగ్ ఫేస్.
1: స్మైలింగ్ ఫేస్.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్.
0: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటారు.
1: బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యు క్రై.
0: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ.
0: ఆ ఆనందమే దైవత్వానికి సరైనటువంటి రాజమార్గము.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ద డివైన్.
0: ఎన్నైనా రాని ఎన్నైనా పోని.
1: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
0: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
1: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
0: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
1: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
0: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
0: స్టార్ట్ ఎర్లీ.
1: స్టార్ట్ ఎర్లీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: రీచ్ సేఫ్లీ.
1: రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
0: తర్వాత ధనం సంపాదించుకోండి.
1: యూ కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైన మార్గమైనా అనుభవించండి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షన పూనినటువంటి వాడే అదృష్టవంతుడు.
1: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
0: బుద్ధునికి ఏమి తక్కువ ఉండదు.
1: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్
0: రాజకుమారుడు
1: ఈస్ ద ప్రిన్స్
0: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
1: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్
0: రామునికి ఏమి తక్కువ
1: రామ వాట్ ఈస్ హి రన్ షార్ట్
0: అన్ని సత్యంగానే ఉంటున్నాయి అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ ఎవ్రీథింగ్
0: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
1: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ
0: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఆఫ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్
0: లక్ష్మణ భరత శక్తులంతా పిలుచుకుని వచ్చేసి వాడితోనే భుజించేటువంటి ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు. కానీ ఎప్పుడు చూసినా
1: కూడా
0: తల గోక్కుంటూ
1: but he scratches his
0: head ఏదో పరధ్యానంలో ఉంటుంది
1: and is absent minded
0: చేతులు తిప్పుకుంటూ
1: and he went on waiting
0: ఏదో ఒక దేవుడి యొక్క నాటకం ఆడుతుండేటువంటి
1: and he was just acting some drama
0: వశిష్ఠుల వారిని పిలిపించి
1: and he summoned
0: రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
1: what how is that Rama is acting this way
0: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు
1: and Vasishtha sat in meditation
0: కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ.
1: He said this is the action of the divinity.
0: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
1: He may be conversing with the beings.
0: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
1: And he has no body attachment.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు.
1: And he is attached to the spirit or the soul.
0: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
1: And this is the proper meaning of divinity.
0: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
1: when things were happening
0: విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime Vishwamitra came.
0: విశ్వామిత్రుడు రామును తీసుకుపోవడానికి వచ్చాడు.
1: And Vishwamitra came there
0: రాముని సిద్ధంగా ఉన్నాడు.
1: And Rama was ready.
0: చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: He was very ready.
0: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
1: So he was waiting for that time.
0: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
1: And he followed Vishwamitra.
0: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
1: And he did not listen to his father's objections.
0: చిన్నవాడే రాక్షసుని ఎప్పుడు చూడలేదే వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
1: The father gave so many pleas such a young boy who never saw any demons he can't bear the suffering there.
0: రాముని చెప్పాడు నాకే భయము లేదు అన్న.
1: Rama said I am fearless.
0: వారి వశిష్ఠులు వారు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
1: విశ్వామిత్ర ఆల్సో సెడ్
0: ఇతను బాలుడుగా నీవు భావిస్తున్నావు దశరథ.
1: దశరథ యు కన్సిడర్ మీ బాయ్.
0: బాలుడు కాదు బాలుడు కాదు.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్.
0: బ్రహ్మదేవుడు ఇతను.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాలా బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: నా వెంట పంపు అన్నాడు.
1: సెండ్ హిమ్ అలాంగ్ విత్
0: మీ. నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు
1: సచ్ విశ్వామిత్ర హూ ఆల్సో నైస్.
0: సైయుతియమునకు వెళ్ళేటప్పటికే
1: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్ టు ద రివర్
0: దగ్గరికి రా అన్నాడు.
1: హి కాల్డ్ రామ క్లోజ్ బై.
0: నీవు ఏనాడు కూడా రాక్షసం చూడలేదు.
1: యూ హ్యావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
0: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
1: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
0: చూస్తే నీకు భయం వేస్తుంది.
1: యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
0: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: సో ఐ విల్ టీచ్ యూ సమ్ మంత్రస్.
0: అదే మాయ.
1: దట్ ఈస్ ఇల్యూజన్.
0: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ద డివైన్ ఆఫ్ రామ.
0: అది మాయ వచ్చి అడ్డం చేసింది.
1: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్.
0: చేయించాడు.
1: అండ్ దేర్ఫోర్ హి సెడ్
0: బల అబల.
1: అండ్ హి టాట్ దిస్ టు బల అబల.
0: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు.
1: బల అబల ఆర్ టాట్ హిమ్.
0: ఇక్కడ దీక్షను పూనాలి.
1: హి హస్ టు డిటర్మిన్ హియర్.
0: యజ్ఞ దీక్షను పూనాలి.
1: వాట్ డిటర్మినేషన్.
0: కానీ యజ్ఞ దీక్షను పూనినప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు.
1: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్.
0: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు.
1: దేర్ నో కుక్స్ దేర్.
0: డైనింగ్ హాల్ లేదు.
1: దేర్ నో డైనింగ్ హాల్.
0: డ్రాయింగ్ రూమ్ లేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
1: దేర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్.
0: చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర
0: రామ నీకు చేత కాదు.
1: నాట్ దట్ యు
0: భయమవుతుందని కాదు నేను ఈ మంత్రం నేర్పించి.
1: నాట్ దట్ యు
0: ఆకలి దప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
1: సో దట్ యు కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్. యు విల్ నెవర్ బి హంగ్రీ.
0: బల ఆకలి లేకుండా పోయింది.
1: బల విల్ మేక్ యూ టు బి
0: అబల అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది.
1: అబల యూ కెన్ బి స్లీప్.
0: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
1: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్
0: నిద్ర లేకుండా
1: యూ కెన్
0: ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చాయి.
1: టీచింగ్ ఈస్ గివెన్ టు యూ to be aware beyond this sleep and hunger.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి అయినటువంటి ఒక సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
1: God does so many things basing on the situation and the reason.
0: కనుక
1: సో
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యార్థినియులారా
1: గర్ల్స్
0: జయమ్మ చెప్పింది
1: అన్ని
0: దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
1: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్.
0: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
1: స్వామి హాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
0: టైమ్ ఇంపార్టెంట్.
1: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
0: టైమ్ వస్తే నేను వస్తుండే ఉంటాను.
1: అట్ అప్రోప్రియేట్ టైమ్ హీ విల్
0: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
1: Earlier, Bhagwan used to visit Anantapur every
0: Saturday
1: week.
0: బయలుదేరి చేస్తే అక్కడ సండే అంతా ఉండి మండే పొద్దున్నే వచ్చేటువంటి
1: స్పెండ్ ద హోల్ సండే దేర్ అండ్ రిటర్న్ నెక్స్ట్ డే.
0: కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి.
1: సో మెనీ చేంజెస్ ఆల్ అలా.
0: కారణం ఏమిటి? పరిస్థితుల యొక్క ప్రభావము,
1: ఎఫెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: కొంచెం మానవుల యొక్క ప్రభావము,
1: అండ్ ఆల్సో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్,
0: భక్తుల యొక్క శ్రద్ధలు,
1: అండ్ ది స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ డివోటీ.
0: ఇంత గుంపులంతా రావడం చేత అక్కడ పోతే వీళ్ళందరూ అక్కడ పోయి చేరిపోతారు.
1: సో మెనీ గ్రూప్స్ స్టార్టెడ్ కమింగ్ హియర్, దే మే ఆల్ గో ఓవర్ దేర్.
0: ఒక కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
1: అండ్ స్వామి స్టార్ట్స్ ఇన్ ఎ సింగిల్ కార్, దట్ విల్ ఫాలోడ్ బై 100 ఆఫ్ కార్.
0: ఎవరు అన్నం పెడతారు?
1: అండ్ హూ విల్ ఫీడ్ దెమ్ దేర్?
0: నాకు పర్వాలేదు, నేను ఎట్టేనే ఉంటాను.
1: స్వామి కెన్ రిమైన్.
0: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
1: బట్ దే నీడ్ ఫుడ్.
0: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటే
1: స్వామి విల్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫెడ్.
0: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
1: అండ్ భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్.
0: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
1: దేర్ సో మెనీ రీజన్స్ వై భగవాన్ హస్ నాట్ విజిటెడ్.
0: అక్కడ మాత్రం ఉండేకి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్టే.
0: ఉండేకి రూములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ రూమ్స్ దేర్.
0: కానీ అది సరైనటువంటిది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ రైట్ వన్.
0: నేను ఆదర్శ మానవుడను.
1: భగవాన్ ఈజ్ ఐడియల్.
0: ఆదర్శ శక్తిని.
1: హిస్ ఇస్ ఐడియల్ పవర్.
0: ఆదర్శ పురుషుడను.
1: అండ్ లార్డ్ ఇన్
0: ఆదర్శ ఆనందాన్ని.
1: అండ్ ద బ్లెస్.
0: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
1: అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ కాలేజ్.
0: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది?
1: హౌ కెన్ ఇస్ భగవాన్
0: ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
1: అండ్ ఈస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్ సెలబ్రేట్.
0: అందుకోసమే నేను అక్కడ వెళ్ళటం లేదు.
1: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
0: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
1: వెన్ దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం.
0: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
0: కానీ పాపం వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
1: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: స్వామి ఒక్క తూరి ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
1: స్వామి యు కమ్ హియర్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవినింగ్.
0: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పుడూ చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
1: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
0: నేను సంతోషం సంతోషం సంతోషం.
1: యు విల్ సే yes it is good.
0: స్వామి నా కడుపు నొప్పిగా ఉంటుంది, చాలా సంతోషం ఉంటాను.
1: ఇఫ్ యు సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్.
0: స్వామి నిన్న మా బిడ్డ చనిపోయినాడు ఉన్నాడు, చాలా సంతోషం ఉంటాను.
1: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్, చాలా సంతోషం, గుడ్.
0: మా నాన్నగారు పోయినారు అంటారు, చాలా సంతోషం.
1: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్, ఇట్
0: గుడ్. నేను సంతోషమే సంతోషమే సంతోషం.
1: యు విల్ సే సంతోషం, గుడ్ గుడ్ ఆల్ ది టైమ్.
0: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పాపం పదము.
1: దట్ ఈస్ ద వర్డ్ దట్ హి ఆఫర్.
0: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
1: హ్యాపీ హ్యాపీ.
0: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
1: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
1: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
1: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్
0: మై. ఈ వరండా లేదు.
1: దేర్ వాస్ నో వరండా ఎర్లీ.
0: నాలుగు అడుగులు వరండా మాత్రమే ఉండేది.
1: అండ్ దట్ ఇస్ వెరీ స్మాల్ వరండా.
0: చూచాను, ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను. నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
1: స్వామి మై హస్బెండ్ డైడ్.
0: చాలా సంతోషం ఉన్నాను.
1: హి సెడ్ వెరీ గుడ్.
0: ఆమె కోపం వచ్చింది.
1: షీ వాస్ సో యాంగ్రీ.
0: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
1: స్వామి వై ఆర్ యూ హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే, కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
1: ఆల్వేస్ హ్యాపీ, సో నౌ ఆల్సో ఐఎమ్ హ్యాపీ.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్
0: ఆనందం. నా యొక్క స్వరూపము.
1: బ్లెస్ ఈజ్ హిస్ ఫామ్.
0: నవ్వటం నా యొక్క స్వభావము.
1: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్.
0: ఎప్పుడు నేను నవ్వకుండా, ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
1: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్ ఫేస్.
0: లవ్ ఈజ్ మై ఫామ్, టూత్ ఈజ్ మై బ్రెడ్, బ్రీస్ ఈజ్ మై ఫుడ్. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. Love is my form, truth is my breath, bliss is my food. ఇది నా యొక్క స్వభావము.
1: This is Bhagavan's nature.
0: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
0: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
1: హిస్ ఆల్వేస్.
0: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ జెలస్.
0: సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
1: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
0: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే. పెద్ద ఆసుపత్రులంతా కట్టారు, పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు, చదువు సంస్థలంతా పెట్టాడు. ఒక్కటైనా వరి చేయటం లేదే.
1: అండ్ ఇట్ డజంట్ వరీ.
0: ఎందుకు వరి?
1: వై వరీ?
0: ఎందుకు వరీ?
1: వై షుడ్ యు వరీ?
0: జరగవలసినవి జరిగేది ఉంటుంటాయి.
1: వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరీ లేనే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ ఎట్ ఆల్.
0: ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు.
1: హీ నెవర్ వరీడ్ నార్ వుడ్ ఎవర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేనెంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తారు.
1: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
0: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
1: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
0: నాకు ఏమి చేసినా రావటం లేదు.
1: హి నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
0: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
1: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్.
0: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు వస్తుంది నాకు.
1: కనుక
0: ఇవన్నీ నాకు కల్పితమైనటువంటి నాకు ఎప్పుడు అర్థం కాదు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్.
0: అదంతా కూడా న్యాచురల్.
1: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
1: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్.
0: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్డ్.
0: నాకు ఎంతో డబ్బు కావాలి.
1: హి నీడ్ సో మచ్ మనీ.
0: ఎంతో పనులు చేయాలి.
1: సో మెనీ ప్రాజెక్ట్స్
0: ఎంత ఖర్చు పెట్టాలి.
1: క్రోర్స్
0: కానీ దేనికి నేను విచారం చేయటం.
1: భగవాన్ నెవర్ వరీస్.
0: ఎందుకు ఈ విచారం చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
1: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: దానికి విచారం చేస్తే రాదు.
1: ఇట్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడాను ఎంతో నేను చెప్పాను.
1: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
0: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
1: హి వాంటెడ్ టు డు ఇట్ ఇన్ ఎవ్రీ వే.
0: హాస్పిటల్ కట్టాము.
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: ఈ హాస్పిటల్ గంట నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
1: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్
0: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
1: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ హాస్పిటల్?
0: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
1: ఇట్ షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
0: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైనటువంటి మార్గాన్ని చూపించాలి.
1: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
0: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
1: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
0: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా
1: పైసా.
0: ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
1: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
0: దేశాలకంతా సంచరిస్తున్నారు.
1: గో అబ్రాడ్.
0: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఎయిర్ప్లేన్ టికెట్ కొంటారు.
1: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీస్.
0: తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు బెగ్గర్స్.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
0: కానీ అలాంటి నాలో ఎప్పుడూ లేదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి.
0: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
0: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
1: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్
0: విల్. ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లంతా వచ్చేసేసింది.
1: యాజ్ హి విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్?
0: పోయి బ్యాంక్ వాళ్ళని అడుగు.
1: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
0: నన్ను ఎందుకు అడుగుతావు?
1: వై డూ యూ ఆస్క్ భగవాన్?
0: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
1: బ్యాంక్
0: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
1: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: భగవాన్ హాస్ నో డిజైర్.
0: నాకున్నది ఒకే ఆశ.
1: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్ దట్ ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సమస్తా సుఖినో భవంతు.
1: ద హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: నాకు ఇది అది అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
1: హాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్ వాట్
0: ఉన్నటువంటి వానికే దుఃఖము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
0: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
1: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: విచారము లేవు.
1: భగవాన్ హాస్ నో వరీస్.
0: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగానే
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
0: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
1: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
0: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings, the Shri Satya Sai Global Bal Vikas Gurus Conference is being conducted jointly by the Shri Satya Sai Seva Organizations India and Shri Satya Sai Global Council here at Prashanthi Nilayam from 31st of July to 2nd of August. Around 3,000 Bal Vikas Gurus from India and abroad are participating in this conference. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the morning program will commence, comprising entry of the procession, lighting of the ceremonial lamp, and release of the centenary compendium, welcome address by Shri Nimish Pandya Garu, All India President, Shri Satya Sai Seva Organizations, and Vice Chairman of Shri Satya Sai Global Council. His talk will be followed by an audiovisual presentation titled Bhagwan, the Eternal Bal Vikas Guru, followed by talk by Ms. Sai Priya Raghavan, Deputy National Education Coordinator, Shri Satya Sai Seva Organizations, India. We'll then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, a summary of the day's proceedings will be presented, followed by a talk by Shri Krishnamurthy Naidu, Education Coordinator for Zone 3, Shri Satya Sai Global Council. We'll then have a devotional music program titled Guru and Sadguru by the Bal Vikas alumni. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasisulato Jatiya Shri Satyasai Seva Samsthalu Mariyu Shri Satyasai Global Council సంయుక్తంగా ప్రశాంతి నిలయంలో జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు శ్రీ సత్యసాయి గ్లోబల్ బాల్ వికాస్ గురువుల సమావేశం నిర్వహిస్తున్నారు. భారతదేశం నుండి మరియు వివిధ దేశాల నుండి సుమారు 3,000 మంది బాల్ వికాస్ గురువులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 నుండి రేపటి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. ఊరేగింపు, సాంప్రదాయక జ్యోతి ప్రజ్వలన మరియు శతాబ్ది సంకలనం విడుదల, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు మరియు శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీ నిమిష్ పాండ్యా గారిచే స్వాగతోపన్యాసము, భగవాన్ ది ఎటర్నల్ బాల్ వికాస్ గురు శీర్షికన వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు డిప్యూటీ నేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ సాయి ప్రియా రాఘవన్ గారిచే ప్రసంగం, అనంతరం స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 బాల వికాస్ గురువుల మొదటి రోజు సమావేశం కార్యక్రమాల సారాంశం సమర్పించబడుతుంది. తదుపరి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 3 ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాల వికాస్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు గురు అండ్ సద్గురు పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: Jaya means may victory be too. Mrityu means death. Jaya means to conquer. Mahadeva means great God. Maheshwara means great Lord or great Master. Many of us probably are familiar with the story of Markandeya, who was supposed to live only for 16 years, but by the grace of Lord Shiva, he lived forever. Let us hear this story directly from Bhagwan.
1: By God's grace, you can atone your sins.
2: ఇక్కడ కర్మదాట వశమా అనుకోవటం చాలా పొరపాటు.
1: It's a mistake to think that you cannot cross.
2: కానీ కర్మస్థితి
1: they do come in between.
2: వచ్చినప్పటికీ దీన్ని అంతర్ధానం గావించుకోవచ్చును.
1: Yet you can make every attempt to see that they vanish.
2: ఏ విధంగా?
1: How?
2: దైవానుగ్రహం కలిగినప్పుడు ఎటువంటిదైనా కూడా మనం తప్పించుకోవచ్చును.
1: With God's grace, you can find an escape.
2: దైవమే వరం అనుగ్రహించాడు.
1: In fact, God granted the boon.
2: అతనే ఈ యొక్క మార్కండేయుడు.
1: Is Markandeya himself.
2: మృకండ మహర్షి చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: మృకండ saint went on to pray.
2: 16 సంవత్సరముల యొక్క సత్పుత్రుడు కావాలని ఆశించాడు.
1: He wanted a son, a good son who would live for 16 years.
2: ఆ మార్కండేయుడు 16 సంవత్సరములు వచ్చాయి.
1: Markandeya attained the age of 16.
2: కానీ ఈ రహస్యము మార్కండేయునికి తెలియదు.
1: The secret is not known to Markandeya.
2: భగవంతుడు ఇచ్చేటువంటి వాక్కును తప్పించుకోక తప్పదు. 16 సంవత్సరం నిండుతాయి మార్కండేయునికి.
1: మార్కండేయ విల్ బి కంప్లీటింగ్ 16 బై ద నెక్స్ట్ మార్నింగ్.
2: మృకండు అతని భార్య చాలా విలపిస్తూ కూర్చున్నారు.
1: మృకండ అండ్ హిస్ వైఫ్ దే స్టార్టెడ్ క్రైయింగ్.
2: రేపటి దినముతో నా కుమారుడు యొక్క జీవితము అంత్యమవుతుంది కదా.
1: మై సన్ ఇస్ బౌండ్ టు డై నెక్స్ట్ మార్నింగ్ టుమారో.
2: ఆ సమయాన్ని పురస్కరించుకుని మార్కండేయుడు వెళ్ళాడు.
1: At that moment, Markandeya went.
2: నాన్న అమ్మ ఎందుకు మీరు విచారిస్తున్నారు?
1: He asked his parents.
2: ఈ విచారణకు కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: He asked his parents, why do you feel so sad? Why?
2: అప్పుడు ఈ యొక్క ఈశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహ వరప్రసాదాన్ని విపులంగా చెప్తూ వచ్చారు.
1: They explained in detail the boon granted by Ishwara.
2: నాయన 16 సంవత్సరం నీకు అనుగ్రహించాడు భగవంతుడు.
1: God has given you 16 years.
2: ఈనాటితో 16 సంవత్సరం తీరిపోతుంది.
1: Yes, you will be completing 16 years today.
2: ఇక నీకు మాకు ఎట్టి సంబంధము లేదు.
1: You won't have any relationship thereafter.
2: అని చెప్పేటప్పటికి ఈ మాట నాకు ఎందుకు పూర్వమే చెప్పకూడదు?
1: Markandeya said, why did you not tell me before?
2: భగవంతుని అనుగ్రహం చేత దీన్ని నేను తప్పక ఏ విధంగానైనా క్యాన్సిల్ చేసుకుంటాను.
1: By God's grace, I can even get it cancelled.
2: వెళ్ళాడు అక్కడ నుంచి.
1: He got up from there.
2: ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాడు.
1: He went to Ishwara.
2: ఈశ్వరుని గట్టిగా కరుచుకున్నాడు.
1: He hugged Ishwara.
2: ఓం నమశివాయ, ఓం నమశివాయ అని నామాన్ని ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: He went on chanting that nama, ఓం నమశివాయ.
2: రాత్రంతా కూడా ఈ నామస్మరణతోనే ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Throughout night he went on repeating God's name, ఓం నమశివాయ.
2: అర్ధరాత్రి సమయం ఏర్పడింది.
1: It was midnight.
2: యముడు వచ్చాడు, పాశం వేశాడు.
1: Yama came and he just spread the news.
2: యముడు పాశం వేసేటప్పటికీ,
1: when once that news was spread,
2: ఈ మార్కండేయుడు ఈశ్వరుని కరుచుకున్నాడు కనుక ఈశ్వరుని కూడా ఈ పాశం పోయింది.
1: As Markandeya hugged Ishwara and Ishwara was also tied up by this news.
2: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara manifested there.
2: ఓ యముడా,
1: ఓ యముడా,
2: నాకు కూడా నీవు పాశం వేసేటువంటి అధికారం ఉందనా?
1: Do you have authority even to tie me up like that?
2: తక్షణమే నీవు మరణించుగాక అతను శాపించాడు.
1: అండ్ హీ కర్స్డ్ హిమ్ లెట్ యు డై ఇమ్మీడియట్లీ.
2: కనుక ఇతని యొక్క చావు యముడికి పోయింది. యముడి యొక్క చిరంజీవితత్వము మార్కండేయునికి వచ్చింది.
1: సో మార్కండేయ వాస్ సపోజ్డ్ టు డై, వెల్ దిస్ డెత్ పెనాల్టీ హస్ గాన్ టు యమ.
2: దైవం యొక్క స్పర్శ చేతను, దైవం యొక్క అనుగ్రహం చేతను ఎటువంటి కర్మలైనా కూడా మనం మార్చుకోవచ్చు.
1: బై గాడ్స్ వర్డ్స్, బై డివైన్ టచ్, by following divine command, we can get anything cancelled.
2: కనుకొని దైవత్వాన్ని మనం నిరంతరము ప్రార్థించటము, నిరంతరము స్మరించటము, నిరంతరము చింతించటము, నిరంతరము పూజించటము అత్యవసరం.
1: Therefore we have to constantly pray, we have to constantly incessantly think of God, pray to him, sing his glory. God is not located in its separate
2: దైవం నీయందే ఉంటున్నాడు.
1: God is within you.
2: దైవం దేహమునందే ఉంటున్నాడు.
1: God is in your body.
2: కనుక నీ దేహమే దేవుని యొక్క దేవాలయము.
1: Therefore body is the temple of God.
2: కనుక అట్టి అంతర్ముఖమైన దైవతత్వాన్ని మనం నిరంతరము చింతిస్తూ రావాలి.
1: So we have to think of the divinity within.
0: Thus the Lord who is beyond birth and death can confer immortality to us. The other words in this line, Mangala and Shubha, both mean auspicious. Charana means feet. So in this line we bow down at the supremely gracious, auspicious feet of Lord Shiva, who is the storehouse of all kinds of wealth. He is the one who transcends birth and death and can take us beyond this cycle of birth and death. Let's move on to the third line.
3: Nandivahana Nagabhushana.
0: Nandi refers to divine bull on whom Lord Shiva rides. Vahana means vehicle. What is the inner meaning of the bull being the vehicle of Lord Shiva? Bhagwan explains.
2: Aneka Ishwara Devalayamulu yandu,
4: in temples of Ishwara,
2: mundu oka nandi untadi.
4: In front of the idol there is a nandi or a bull.
2: Ee nandi emiti ani vicharan chesinappudu,
4: what is this bull?
2: Ee mandiram yokka aachara prakaram varu Ishwara yokka vahanamu antaru.
4: According to the tradition, they believe that this bull
2: Kani
4: is the vehicle.
2: Ishwaraniki maroka vahanam lekapoyinda ee nandini enduku techi pettukovali?
4: Why should Ishwara choose only bull as his vehicle? Why not anything else?
2: కనుక ఇది ఈశ్వరుని యొక్క వాహనం అనేటువంటిది చాలా తప్పు.
4: టు థింక్ దట్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వెహికల్ ఆఫ్ ఈశ్వర ఇస్ ఎ మిస్టేక్.
2: ఈశ్వరత్వానికి లింగము ఎట్టి చిహ్నమో,
4: ది లింగ ఇస్ ద సింబల్ ఆఫ్ డివినిటీ.
2: జీవతత్వానికి నంది అట్టి చిహ్నం.
4: ఫర్ ది లైఫ్ ప్రిన్సిపల్ దిస్ బుల్ ఇస్ ద సింబల్.
2: ఆ నంది అనేటువంటిది జీవతత్వంలో ఉండేటువంటి యొక్క పశుత్వం.
4: ది బుల్ ఇస్ ది అనిమల్ ఇన్ ద బీయింగ్.
2: పశుత్వంతో ఉండేటువంటి ఈ జీవతత్వము ప్రకృతి వైపున దృష్టిని తిప్పక కేవలం ఈశ్వరుని వైపునే తిప్పటం చేత అది భగవంతునికి సన్నిహిత సంబంధాన్ని పొందిపోయింది.
4: ది అనిమల్ ఇన్ ద బీయింగ్ ఇట్ లుక్స్ ఓన్లీ టు ది డివైన్, డైవర్టింగ్ ఇట్స్ వ్యూ ఫ్రమ్ ది వరల్డ్, దెన్ ఇట్ బికమ్స్ డివైన్.
2: ఆ నంది భగవంతుని వైపున దృష్టి పెట్టుకుంది.
4: ది బుల్ ఇస్ లుకింగ్ అట్ గాడ్.
2: ప్రకృతి వైపున దృష్టి పెట్టలేదు.
4: ఇట్ హస్ డైవర్టెడ్ ఇట్స్ మైండ్ ఫ్రమ్ ది వరల్డ్.
2: కనుక ఇది నంది, అది ఈశ్వరుడు అన్నారు.
4: Therefore they say this is the bull and
2: nandi,
4: that is God.
2: Ishwarudu anetundi renduga vibhajistu vacharu.
4: They divided between divinity and bull.
2: Aithe deeniki marokkonni arthalu kuda bodhisthu vacharu.
4: Also there are some other meanings for this.
2: Nandiki Ishwarudiki madhyalo evaru addu tagalakoodadu.
4: It is said that nobody should go in between the nandi and Ishwara.
2: Anaga jeevuluku devuniki madhyalo evaruku addu tagalakoodadu ani.
4: Nobody can be an obstacle between the.
2: Aithe aa devunni ee reethiga chudali.
4: How to see that God?
2: Nandi yokka karnamula dwara manam chudali ani bodhisthu vacharu.
4: They taught that we should see God through the ears of this bull.
2: Anaga pashuttam yokka tattvam nundi shravanattvam anetundi dani aadharam chesukoni divyamaina daivatvanni chintinchatam cheta ఈ నంది ఈశ్వరుడుగా మారిపోతాడు. కనుకనే నంది వేరు ఈశ్వరుడు కాకుండా నందీశ్వర అని రెండు ఏకమైపోయినాయి.
4: ది ఫ్యాకల్టీ ఆఫ్ హియరింగ్ is to be taken as the basis. Through this we have to contemplate on the God, then the nandi itself, the bull itself becomes God. That is why it is called nandishwara.
2: Ee pashuvu ishwarudiga maaradaniki kaaranam enti?
4: What is the reason for this bull being transformed into God?
2: Pashuvainappatikini pashu tattvanni visarjinchi,
4: though it is an animal, it
2: divyattamainatundi drishti ishwarun vaipuna maranchatam cheta adi ishwarudiga maaripoyindi.
4: Though it is an animal, it has given up animality and looks towards God, therefore it becomes divine.
2: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ చరిత్రములు పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
4: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ సచ్ గుడ్ ఇన్నర్ మీనింగ్స్ అండ్ సీక్రెట్ ఐడియల్స్.
2: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము పూజలు చేయటం మాత్రమే కాదు.
4: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ జస్ట్ డూయింగ్ వర్షిప్.
2: కేవలం వ్రతములు చేయటం మాత్రమే కాదు.
4: నాట్ జస్ట్ అండర్టేకింగ్
2: వర్క్. కేవలం కాలమును వ్యర్థం చేయకుండా ఒక సార్థకం గావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి సత్క్రియలే.
4: దీస్ ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్ విచ్ శాంక్టిఫై ది టైం వితౌట్ వేస్టింగ్ ది టైం.
2: ఇవి చేయకూడదని మాత్రం నేను చెప్పడం లేదు.
4: ఐ డోంట్ సే దట్ యు షుడ్ నాట్ డూ దీస్ థింగ్స్.
2: ఈ సత్కర్మలతో పాటు
4: అలాంగ్ విత్ గుడ్ యాక్షన్స్
2: మన ఎందున్నటువంటి దుర్భావములు కూడా మనము దూరం చేసుకోవడానికి పూనుకోవాలి.
4: వి హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది అనిమల్ ఫీలింగ్స్ ఇన్ us.
2: మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం చేసుకునక,
4: వితౌట్ కాంకరింగ్ ది అనిమాలిటీ,
2: ఎన్ని పూజలు ఎన్ని వ్రతములు ఎన్ని ధ్యానములు ఎన్ని యోగములు చేసినప్పటికీ ఇవి ఏమాత్రం కూడా ఫలవంతం కావు.
4: వాట్ ఎవర్ వర్షిప్ ఆర్ యోగా ఆర్ వోస్ వి
2: పరిశుద్ధిని నొందవు.
4: యు కెనాట్ అటైన్ పర్ఫెక్షన్.
2: ఇవి కేవలం ఒక కృత్రిమైన యొక్క కర్మలుగా రూపొందుతూ వస్తాయి.
4: దే విల్ బికమ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ యాక్షన్స్.
2: కనుక ఈ కృత్రిమైనటువంటి ఇవన్నీ మనం చేయకూడదు.
4: వి షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ ఆర్టిఫిషియల్ యాక్షన్.
2: సహజమైన స్వభావమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క భావాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
4: వి హావ్ టు డెవలప్ ఇన్ us ది న్యాచురల్ స్పాంటేనియస్ గ్లోరియస్ అండ్ డివైన్ ఫీలింగ్స్.
0: That was from a divine discourse delivered on 24th May 1992. explaining to us the significance of Nandi Vahana. Moving on, the third word is Naga, which means snake. Bhushana means ornament. Lord Shiva is often portrayed as wearing a snake around his neck. Even a poisonous snake becomes an ornament once we have his grace and become one with him. We can subdue all our evil tendencies once we are focused on him. So in this line, we adore the Lord as the one who rides on the bull and thereby imparts the profound lesson that we always focused on the Lord alone. He wears a snake as his ornament and he shows his mastery over all that is negative. Let's move on to the fourth line.
3: Nirupama guna sadhana.
0: Nirupama, unparalleled. Guna, good quality. Sadhana, residence or abode. Nirupama guna sadhana, we extol the Lord as the one who is the unparalleled abode of all noble and good qualities and virtues. We come to the fifth line.
3: Natana manohara neelakantha sai.
0: Natana, dance. Manohara, to enchant. Lord Shiva is hailed as Nataraja or the master dancer. He dances the world in and out of its existence. Neelakantha is the name of Lord Shiva again, and it refers to the blue throat of Lord Shiva. Natana Manohara Neelakantha Sai. We hail the Lord as the one who provides the rhythm of life to this universe and also the one who takes upon himself any amount of pain and discomfort for the sake of his devotees and for the sustenance of this cosmos. Let's move on to the last line.
3: Neerajadalanayana.
0: Neeraja means lotus, dala, petal. Nayana means eye. We glorify the Lord who has eyes like the petal of a lotus. He is the ever unaffected one. Always in bliss, let us pray to him to bless us with that kind of strength to remain equanimous under all circumstances. So with that, dear listeners, we have finished gaining a glimpse of the subtle meaning of every word of this bhajan. And now let's proceed listening to the complete version of this bhajan as it is sung in the Prashanti Nilayam Mandir.

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashantinilayam during his 76th birthday celebrations.
1: Daivadinam jagasarvam satyadinanchu devatam tat satyam loka dinam manavam prabhu swarupam satyadinam jagat sarvam sat satyam.
2: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata.
2: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
1: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
2: హి ఫీల్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
1: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: Prati manavudu nityamu sukadukkulanu anubhavistunnadu.
2: Every man experiences pleasure and pain every day.
1: Raga dveshamulanu swagatam chestunnadu.
2: He welcomes attachment and also hatred.
1: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
2: In fact, he is after anxiety and worry.
1: Kani itti manavatvaniki ekkada shanti.
2: How do you expect man to experience peace?
1: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
1: Sukamunu ye reetiga swagatam chestunnado దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
2: జస్ట్ యాజ్ హీ వెల్కమ్స్ హ్యాపీనెస్ హీ షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: With the feeling of equal mindedness we accept things, understand the divinity over there and experience with joy and love.
1: Manamu ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్ యు షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
2: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
2: యు మే బి పోర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
2: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ కీప్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: సో వాట్ మ్యాన్ షుడ్ డిజైర్ ఇస్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
2: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వనుకుడును గౌరవిస్తుంటాడు.
2: ద వన్ హూ హాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
2: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
2: దేర్ ఇస్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
2: ఆల్ షుడ్ ఫర్గెట్ మిజరీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
2: దే హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్
1: దివ్యత్వాన్ని అనుభవించాలి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: దైవత్వాన్ని పొందాలి.
2: అండ్ should experience the state of oneness.
1: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
2: This is the main theme of this message of this morning.
1: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
2: Man is not only valuable.
1: ఉత్తమమైనటువంటి జీవి.
2: He is really a noble soul.
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
2: He has got a tender, soft heart.
1: అతని మనసు మధురమైనటువంటిది.
2: His mind is so sweet.
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
2: And the life in general is permanent.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
2: This truth has to be known by every devotee.
1: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
2: The heart should experience sweetness all the time.
1: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: Mentally we should be equal minded more and more.
1: ఇదియే ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యము.
2: This is the main wealth that we should acquire today.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మానవుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
2: Today you may not realize how great manhood is.
1: దైవం మానుష రూపేణ, అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
2: God is in human form.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
2: Every man has got the divinity within him.
1: భవాని శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
2: భవాని శంకర హ్యాస్ గాట్ దిస్ మీనింగ్ నేచర్ విచ్ ఇస్ ద విట్నెస్.
1: అనగా శివశక్తాత్మక స్వరూపమే భవాని శంకరులు.
2: భవాని శంకర ఇస్ ద వెరీ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: భవాని అనగా శ్రద్ధ.
2: భవాని మీన్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
1: శంకరుడు అనగా విశ్వాసము.
2: శంకర విశ్వాస, ఫెయిత్.
1: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడుతాడు.
2: When once there is this Bhavani, then you find the Shankara, faith dancing.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండు లేకుండినా జీవితమే శూన్యము.
2: In fact, life is lost, bereft of faith and love.
1: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
2: The whole universe is full of faith and bliss.
1: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
2: But man today has lost his faith.
1: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
2: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడాను అందరి యందు ఉంటున్నాడు.
2: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
2: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
2: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
1: ఇటువంటి ఆధ్యాత్మాన్ని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్
1: భవాని ఆరాధనే ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
2: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శంకర ది డివినిటీ ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
2: మ్యాన్ సఫర్స్ ఆల్ ప్రాబ్లమ్స్, వరీస్, యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
1: మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
2: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to experience.
1: మనసు ద్వైత భావములో కూటం చేతనే ఇవన్నీ కూడాను మనకు కనిపిస్తున్నవి.
2: It is the dual mind that is responsible for all.
1: మనసు ఏకాత్మ భావాన్ని పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు.
2: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
1: ప్రాచీన ఋషులు, ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమని ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
2: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్.
1: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
2: ద బ్లిస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
2: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
1: కనుగా ఇట్టి దుఃఖమైనటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
2: We should always invite the troubles now and then.
1: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదములపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
2: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
1: Krishna, నాకు నిరంతరము దుఃఖముని అనుగ్రహించు అనింది.
2: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
1: ఈ దుఃఖ సమయంలోనే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
1: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
2: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
1: కనుక కృష్ణ నాకు దుఃఖమును అనుగ్రహించమని ప్రార్థించింది.
2: సో లార్డ్ కృష్ణ, please bless me with all the difficulties.
1: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
2: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
2: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
2: There are many men of history.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
2: We find their lives full of sadness then and now.
1: దుఃఖములు ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
2: The happiness that you find in misery is not noticeable.
1: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
2: And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
2: ఆఫ్టర్ ది పెయిన్ అండ్ డిఫికల్టీస్ ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
2: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
2: Who is God?
1: భా అనగా ప్రకాశము.
2: భా effulgence.
1: వా అనగా వర్తించటము.
2: వా కండక్టింగ్.
1: గా అనగా అభివృద్ధి గావించటము.
2: వా means developing.
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
2: వాన్ vastness.
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
2: God spreads his brilliance, effulgence all over.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
2: He has no specific form.
1: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
2: He is subtler than space.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
2: Smaller than an atom.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు.
2: What form can you decide for God?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
2: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
2: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్.
1: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
2: God is in you and you are in God.
1: Brahmaku meekunu etti bedhamunu levu.
2: There is no difference between you and God.
1: Atti beda rahitamainatundi tattvanni ee naadu manam bedamuga viswasinchatam chetani aneka dukkhamulu guri avutunnamu.
2: Because we are dual minded, there is no trace of non duality, we suffer today.
1: Kanuka daivattamanaga itti roopamu atti roopamani kaadu.
2: You cannot decide a specific
1: sarva roopamulato koodi undinatundide ee divyattamu.
2: All forms are divine.
1: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
2: From the point of truth, God has created everything.
1: సర్వ సత్యంబునందుండి సర్వం అనగే.
2: Everything merges back in the principle of truth.
1: సత్య రూపములేని స్థలమేది కనుగొన్న.
2: There is no place in this world where there is no truth.
1: సత్యం ఇది కూడా చూడరయ్యా.
2: That is unsullied pure truth all over.
1: Kanuka satyam ekkadunnadi?
2: Where is truth?
1: Sarvatra vyapinchinatide.
2: It spreads everywhere.
1: Satyam leni sthanam ledu.
2: There's no place where it's
1: not. Kanuka daivam leni sthanam ledu.
2: So there's no place where there's no God.
1: Daivam sarvavyapakudu.
2: God spreads everywhere.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita sarvata paanipadam tas sarvata vachi shiromukam sarvata srutimalloki sarvama vrutishtati annadu.
2: Basing on this Bhagavad Gita declared that all heads are his, all hands are his, all feet are his.
1: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
2: God is in the form of truth in everybody.
1: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నారు ఆ దైవ స్వరూపము.
2: God is in you in the form of truth.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
1: కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టి చే సృష్టింపబడని, ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
2: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
1: కాలం చే మారినటువంటిది కాదు.
2: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
2: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
1: భావముల చేత అభివృద్ధి గాంచినటువంటిది కాదు.
2: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
1: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
2: ఇట్ హాస్ నో బర్త్.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
2: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
2: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
2: He has neither birth nor death. He is permanent.
1: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
2: He has neither beginning nor an end.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: He can neither be killed nor annihilated.
1: రూపమై ఉండునటువంటి వాడు.
2: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
2: In what form he is he to be worshipped?
1: తనదిగానే తాను ఆరాధించాలి.
2: You have to consider your own thought.
1: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
2: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
2: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
2: And heart is the dwelling place of God. హృదయంటే
1: భవనం భగవంతునికి మరొకటి లేదు.
2: And there is no other higher mansion than the human
1: heart. హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
2: And really God loves the heart which is
1: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
2: And that mansion of love, the human heart, is his residence.
1: ప్రతి వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
2: Such a noble, exalted heart is present in everyone.
1: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
2: So God is all pervasive.
1: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
2: You don't need to search for God outside.
1: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు,
2: when you face difficulties,
1: ee kashtamulo ento sukham unnadaneetvanti satyanni lotuga adigi vicharinchali.
2: Understand in depth, there lies hidden in it the trace of happiness.
1: Ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
2: Without problems, the happiness has no value.
1: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
2: Every man in fact should always be happy.
1: Nenu vastu unte prati okkaru kudanu happy birthday annaru.
2: As Bhagavan started there this morning, everyone said happy birthday.
1: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
2: Bhagavan is always happy.
1: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
2: Why specially to be happy today?
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
2: You can greet anyone saying happy birthday if he is
1: not. నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
2: Bhagavan is always happy.
1: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
2: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
2: Happiness lies in the union with God.
1: కనుకని దైవంతో కూడినటువంటిది హ్యాపీ.
2: You will be happy in the company of God.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
2: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
1: మన పూర్వీకులందరూ కూడాను,
2: all ancients,
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
2: In what form they worship God?
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
2: They considered the flower of sacrifice as the main one.
1: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
2: They have considered the main principle of love as an act.
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు.
2: They considered truth as God.
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
2: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్, ద లవ్ బీయింగ్ ద సేమ్.
1: హృదయమే తన సింహాసనంగా భావించారు.
2: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు, ఆనాటి మానీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
2: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్, పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఈనాటి మానవులు కూడాను అట్టి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి,
2: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
1: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: Install God on the throne of your heart.
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
2: We have varied thoughts.
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all our imagination?
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
2: All our thoughts are the cause for our misery.
1: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
2: In fact there lies some hidden happiness there.
1: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో,
2: just as you find
1: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
2: Just as you find sugar in the milk, you also find happiness in misery.
1: Kanukane sukha dukkhamulo rendittini kodunu samadattvanto manam visheshinchali.
2: We should be equal minded both in pleasure and pain.
1: Manam nirantaram kodunu happy gaane undali.
2: We have to be happy all the time.
1: Edo konni kashtamulu nashtamulu bhautikamainatuvanti sambhavistuntayi.
2: Difficulties and worries come in between.
1: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoodadu.
2: Because of these problems and worries we should not
1: విచారించకూడదు.
2: We should not worry too much.
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
2: In fact it is a step that leads you to success and happiness.
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించటం చేతనే,
2: Pandavas spent 14 years in exile.
1: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
2: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్, అబౌవ్ దెమ్, బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
1: కానీ ఆ కష్టమంతా కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
1: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
2: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
1: Next world,
2: Next comes the world.
1: Third eye.
2: And third eye.
1: Ani vaaru danni vaaru venaka pettukunnaru.
2: In fact, they kept this eye at the
1: first
2: end.
1: First God.
2: God comes first.
1: Mundu bhagavantanni pettukoni
2: keep prapanchamunu
1: venaka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
2: Keeping God in the first place, they kept behind I, the ego.
1: Kani kauravulu chesinatundi pani emiti?
2: What is the Kauravas did?
1: First I.
2: They kept I in the first
1: world.
2: Place. Next world.
1: Last God.
2: And they kept God at the end, last.
1: Kanukane bhagavantuni venukuku pettaru.
2: They kept God at the end.
1: Kanukane vaaru apajayanni pondaru.
2: Therefore they lost the battle.
1: Aanandamunu ye matram vetikina chikkaledu.
2: They never experienced happiness nor success.
1: Daivatvanni samipanga chesukunnatundi vaniki aanandam eppudu kudanu nindi untadi.
2: The one who is close to God experiences him will
1: manam prati vyaktini kudanu gauravinchali.
2: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుక తిరుగుతుంది.
2: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: కష్టములకు మనం విచారించకూడదు.
2: We should not be bothered of these problems.
1: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
2: Don't be worried of the difficulties.
1: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
2: Don't aspire only to be happy.
1: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
2: Never think about it.
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
2: These difficulties will give me ultimate joy.
1: దుఃఖం అనేటువంటి ఆరంజ్ ఫలం లోపల
2: and this dukkha, the term
1: aranthamaneetundi phalam paithutunnatundi throade dukkhamu.
2: The sadness is like the outer skin or the rind with a sweet happiness inside.
1: సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
2: When once you remove the outer skin of sadness, misery, you can experience.
1: కనుకనే భగవంతుని రసో వైసః అతను రసస్వరూపుడు అన్నారు.
2: God is rasa, the essence of life.
1: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
2: In fact, if you want to have the sweet juice inside, you have to remove the bitter skin of the fruit.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
2: Then once you remove the bitter skin around, you can have that sweet juice.
1: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
2: In America there was a person by name Lincoln.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
2: Lincoln had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
2: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సరిలేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
2: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
1: ఒకనాడు పాపం లింకన్ భరించుకునలేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
2: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
1: Aa talli kumaruni aadarinchi nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
2: Mother caressing him said, this kind of praise or blame
1: nee gaurava maryadala kosam nee vevatramu todu vaachinchavaddu.
2: Don't worry about this courtesy or respect.
1: Aatma gauravani nee nilupko.
2: Keep up that, maintain self respect.
1: Adi ee nee yokka aasti.
2: That is your property.
1: అది నీ యొక్క సంపద.
2: That is your wealth.
1: అది నీ యొక్క దైవము.
2: That's your God indeed.
1: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
2: Never give up this self-respect which is greatest of all.
1: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
2: these courageous words of the mother got imprinted.
1: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: So he was so bold and courageous to face all the obstacles.
1: ఆత్మ నా యందు ఉంటున్నది.
2: The self
1: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
2: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాసు లో పాస్ చేశాడు.
2: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
1: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
2: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
2: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesh pettara ani chaala sandehinchadu.
2: In fact, Lincoln doubted, can I ever be elected? Would I find a place in parliament?
1: Aalochanu nettiyadu.
2: In fact, he brushed aside all
1: na thalli yokka aatma vishwasamu.
2: I depend on my self
1: confidence. నేను పోరాడతాను అన్నాడు.
2: I'll fight with self confidence.
1: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి,
2: as he fought with that,
1: కట్టగడపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మయ మారేయాడు.
2: At the end he became president of America.
1: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
2: He was so young, how could he occupy that high position?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
2: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
2: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
2: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
2: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవే దైవత్వము,
2: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
2: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
2: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
1: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
2: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
1: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ బియాండ్ ది హ్యూమన్ హార్ట్.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
2: వీ హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
2: వీ హావ్ టు లవ్ ఆల్.
1: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్.
1: నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును,
2: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
2: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
2: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
2: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
2: What are the reason behind this name?
1: ప్రేమ తత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
2: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇదే నిజమైన ఆస్తి.
2: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు కూడా పంచుకొని,
2: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
2: and develop self confidence.
1: లోకమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
2: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పనక్కర్లేదు.
2: Bhagavan doesn't want to talk to you for more.
1: చెప్పతలచుకోలేదు.
2: Nor either plan for.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
2: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat.
1: Loka samasta sukhino bhavantu. Andaru sukhanga undali.
2: Let everybody be happy.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
2: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
2: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
2: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
2: if you are put to any harm or injury or suffering,
1: ni opik cheta ivanni na manchi kosam ani ani sahajanga meer anubhavinchandi.
2: Have patience and think that everything is for your own good.
1: Daniki minchinatundi marokati ledu.
2: There's nothing more than patience.
1: Deham pancha bhautikamu.
2: Body is full of senses.
1: Deham koolaka tappa eppudu.
2: It is bound to fall someday.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
2: The indweller has no birth nor the end nor beginning nor an end.
1: Nijambu chuda aa dehiye devadevudu.
2: That indweller, the spirit, is God himself.
1: Kaluku andari endukudunu ee dehi unnadu.
2: This indweller self is in
1: everybody. Bichchanu kuda vachi dehi bhavati bichchan dehi ani adugutunnaru.
2: Even a beggar approaches at the doorstep.
1: Evaru adugutunnadu? Mimmalni kaadu adigedi.
2: Beggar is not begging you actually.
1: Nee endunnatundi dehi ni adugutunnadu.
2: He prays.
1: Devanni adugutunnadu.
2: He prays to God, the spirit in you.
1: Aa satyanni meeru gurtinchukolaleka,
2: You don't understand that.
1: వాడు నన్ను బిచ్చం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
2: And you think that the beggar is begging you.
1: అది నీ యొక్క అజ్ఞానము.
2: That's your ignorance.
1: అది నీ యొక్క అహంకారము.
2: That's your ego.
1: వాడు అడిగేది నిన్ను కాదు.
2: He is not asking you.
1: భవతి బిచ్చాన్ దేహి దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
2: He is praying to the self or the spirit God.
1: నీవు దేహస్వరూపుడు.
2: You have the body.
1: నీవు దేహి కాదు.
2: You are not the dweller.
1: నీ లోపల ఉండేటువంటి ఒక దివ్యశక్తియే దేహి.
2: The divinity latent in you is God himself.
1: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వల యందు ఉంటున్నది.
2: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
2: It has no considerations like poor and rich.
1: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
2: The same spirit of the self is present uniform in everybody.
1: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
2: Worship the divinity.
1: అందరినీ ప్రేమించండి.
2: Love all.
1: తప్పు లేదు.
2: Nothing wrong in it.
1: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
2: What sort of love? Selfless love.
1: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
2: That love which is beyond body attachment is present everybody.
1: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
2: This body attachment is narrow mindedness.
1: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
2: It is a connection between body to body.
1: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
2: The relationship between you and God is heart to heart, love to love.
1: కనుకని మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
2: Therefore, it should be relationship between love to love.
1: ఈనాడు
2: today
1: ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
2: భగవాన్ హ్యాస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. In fact, invitations are not printed.
1: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
2: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: Inta mandi premaku nenu paathrunu kavatam enta aanandamo.
2: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: Inta mandi ante amma nanalake preetiki paathrunu kaaleru kontha mandi.
2: In fact, some do not deserve the love of their parents.
1: Kaani lokamulo inta mandi premaku nenu paathrunu kavatam anetu adi nijamaina daivathvamu.
2: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: రతిహి లోకో రతిహి లోకమంతా దీనిని రతించారు ప్రేమించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు నాలుగు కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
2: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
1: ప్రేమకు పాత్రలు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
2: ద డివినిటీ లైస్, ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
1: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
2: The young and old, rich and poor have the same love.
1: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
2: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
1: ఆతృతతో వాడు సిద్ధంగా ఉంటున్నారు.
2: They are so anxious to get into.
1: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
2: Will you wait that long for anything?
1: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
2: If you want to go to cinema, you stand in a queue.
1: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
2: Even to get a bus ticket, you stand in queue.
1: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
2: But Swami's darshan, you are so patient enough.
1: ప్రాణముల కులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
2: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్
1: ఈ ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేస్తే కూడా లభించేటువంటిది కాదు.
2: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
1: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
2: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
1: ఏ యోగములు ఆచరించారో మీరు,
2: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
2: ఆల్ ద ప్రాక్టీస్
1: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
2: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
1: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
2: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
1: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
2: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
2: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడీ.
1: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
2: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
1: ఎట్టి దుర్మార్గమైనటువంటి పలుకు పూనుకోకండి.
2: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్స్.
1: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
2: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
1: సత్యత్వం నీ అందే ఉంటుంది కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
2: You think that there is no principle of truth within you.
1: అది ఏ పొరపాటు.
2: That is a big mistake.
1: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
2: That the form of truth is in
1: you. మించిన సత్యం మరొకటి లేదు.
2: There is no form of truth beyond you.
1: కనుకనే
2: so
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
2: What we should know today is that God is present in all.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు.
2: God is in the form of శక్తి ఎనర్జీ.
1: ఈ యొక్క ఈశ్వరు ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
2: And then we find the other one, Ishwari
1: representing.
2: The human life is the combination of Bhavani, Shankara.
1: Shankarudu deha tattvamu.
2: Shankara represents the
1: Bhavani atma tattvamu.
2: Bhavani represents the
1: self. Ee rendu kudunu okadani okati anusarinche untayi.
2: They follow each other.
1: Deham yokka sukhani korutuntadi shivattvamu.
2: The Shiva aspect always aspires for happiness of the body.
1: Atmagyanani aashistuntuntadi Bhavani.
2: Bhavani expects the blissful state of atma. That is faith.
1: ఆ విశ్వాసమే లేకుండా
2: without this faith
1: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
2: You can never be successful in any task.
1: కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: First we have to develop the confidence.
1: అది ఉంటే మనం సాధించలేనిటువంటి లోకంలో మరొకటి ఉండదు.
2: When once you have confidence you can achieve anything in this world.
1: ప్రేమ స్వరూపులారా
2: embodiments of love.
1: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
2: If you want to understand God,
1: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
2: You don't need to fast.
1: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
2: You don't need to meditate.
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
2: It is enough if you love him wholeheartedly.
1: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
2: In fact, you want to do something or other.
1: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
2: They are all the qualities of faith.
1: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
2: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
1: ఇంతే కాకుండా
2: నాట్ ఓన్లీ దిస్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకరులు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారమును కూడా ముట్టకూడదు.
2: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబడీ యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వే.
1: దైవ ప్రీతి పాప భీతి సంఘనీతి మూడింటిని కూడా దినదినాభివృద్ధి పొందాలి.
2: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
1: Morality in society.
2: Morality in society.
1: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
2: If you want to observe morality in society, you should have love for God.
1: ఆ దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
2: When once you love God more, you will be afraid of sin.
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
2: There is no fear of sin today.
1: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
2: It is just against the nature of a human being.
1: పుట్టుట ఒక చింత.
2: The birth is one worry.
1: భూమి నుండి చింత.
2: Life on earth.
1: సంసారం ఒక చింత.
2: Family life.
1: సావు చింత.
2: Death.
1: బాల్యమంతయు చింత.
2: Childhood.
1: వార్ధక్యం ఒక చింత. జీవించడం ఒక చింత. చెడుకు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత. దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది. ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి

0: ఎడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టమని ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, వింత చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింతార్ ద వరీ. Well, how to be free from that worry?
0: ivanni kudunu oka deham tho sambandhinchinatvanti chintale.
1: In fact, they are all present in the same body.
0: Ivanni kevalam oka manasu nunchi aavirbhavinchinatvanti chintale.
1: Mind is the place of origin of all these worries.
0: Manasune neevu save chesukunte ee chintalu ege maatram avakasam undadu.
1: Then once you exercise control over your mind, you never worry.
0: Manasu swadheenamaina mannaku marimantra tantram leela annadu.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలకు మనకు పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతల బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకోండి.
1: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: దేర్ మెనీ పీపుల్ హూ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: దేర్ ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
1: ఫస్ట్ లవ్ యువర్ మదర్.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్, యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్.
0: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్, లవ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ది అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: The secret of greatness is this: faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారములు ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact, you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes, you have got to eat.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
1: better you go and think what all Bhagavan said.
0: Aatmavishwasam kaladani neevu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
1: Be courageous enough and develop self confidence.
0: Aa promise nu cheyi, adhe nee yokka pramanam.
1: Take this oath today that you will be more and more self confident.
0: Naaku aatmavishwasam kaladu aneetundi dhairyam tho neevu paruku.
1: Have all the courage that you have self confidence.
0: Daivagyanu sirasa vahinchu.
1: Follow the command of God.
0: Sarvamu neeku siddhistundi.
1: And everything will follow.
0: Sarvamu neeku palistundi.
1: And everything will fructify.
0: Sarvadini vijayanni pondavachunu.
1: And you will be successful.
0: Bhajan bina sukha shanti nahi.